ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 18వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూలై 9వ తారీఖు, గురువారం, శుభోదయం.

0: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ స్టూడియో క్లాక్లో సమయం 6 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో హిందీలో అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆజ్ మెల్బర్న్ మే ఆస్ట్రేలియా కే ప్రధానమంత్రి ఎంథనీ అల్బనీస్ కే సాత్ బాత్చీత్ కరేంగే. दोनों नेताओं के बीच व्यापार, रक्षा, प्रौद्योगिकी, शिक्षा और जनसंपर्क मजबूत करने पर चर्चा होने की संभावना है. प्रधानमंत्री नरेंद्र मोदी का भारत ऑस्ट्रेलिया मुख्य कार्यकारी अधिकारी मंच को भी संबोधित करने का कार्यक्रम है. श्री मोदी मेलबर्न में प्रवासी भारतीयों से भी बातचीत करेंगे. श्री मोदी ऑस्ट्रेलिया की 3 दिन की यात्रा पर

0: Rainbow 101.9
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ వందనం కార్యక్రమం వింటున్నారు. ఇవాల్టి క్షేత్రదర్శన్లో ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమం అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రంగా కొనసాగుతుంది. మరి ఈ పవిత్ర ప్రదేశంలో గంగా యమునా నదులతో పాటు అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతీ నదుల అపూర్వ సమ్మేళనమే త్రివేణి సంగమంగా నడుస్తుంది. హిందూగా పుట్టిన ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించాలని కోరుకుంటారు. మరి ప్రముఖ తీర్థయాత్ర స్థలంగా ప్రసిద్ధి చెందిన ప్రయాగ్రాజ్లో ఎన్నో ఆలయాలున్నాయి. అవన్నీ కూడా స్వయంభూ ఆలయ కావడం విశేషం. ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమం తీరంలో వెలిసిన ఒక అద్భుతమైన నాగేంద్రుని ఆలయం గురించి ఇవాళ్టి క్షేత్రదర్శులు తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

వందనం కార్యక్రమంలో క్షేత్రదర్శిని వింటున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో ఉన్న నాగవాసుకి ఆలయం ఇటు పుణ్యక్షేత్రంగానూ అటు పురాణ గాథలకు ప్రత్యక్ష నిదర్శనంగానూ లేస్తోంది. సాక్షాత్తు సర్పరాజైన నాగవాసుకి క్షీరసాగర మథనం తర్వాత తన అలసటను తీర్చుకోవడానికి విశ్రాంతి కోసం ఈ ప్రదేశంలో కొంతసేపు సేద తీరాడని ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఈ ప్రాచీన ఆలయ విశేషాలేంటో తెలుసుకుందాం ఇవాల్టి క్షేత్రదర్శనిలో.

స్టూడియో క్లాక్ లో 6:21 అవుతుంది. మనం వింటున్నాం క్షేత్ర దర్శన్ లో. ఇవాళ ప్రయాగ్రాజ్ లోని త్రివేణి సంగమ సమీపంలో వెలిసిన నాగవాసుకి ఆలయం గురించి మాట్లాడుతున్నాం. మరి పురాణ ప్రాముఖ్యత కలిగిన పవిత్ర నాగక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఈ క్షీరసాగర మథనం అనంతరం నాగరాజు వాసుకి విశ్రాంతి తీసుకున్న ప్రదేశంగా పిలువబడుతుంది. అయితే పోతన మహాభాగవతం మొదలుకొని అనేక పురాణాల్లో నాగవాసుకి ఆలయానికి సంబంధించిన ప్రస్తావన ఉంది. ఎన్నో యుగాలకి పూర్వం నుంచి ఉన్న అతి ప్రాచీనమైన ఆలయం నాగవాసుకి ఆలయం. క్షీరసాగర మథనం తరువాత నాగరాజు ఇక్కడ విశ్రమించాడని ఆలయ పురాణం ద్వారా తెలుస్తోంది. మరి స్థల పురాణం గురించి ఈ పాట తర్వాత తెలుసుకుందాం.

0: Hey, very hungry. What's special today?
1: Biryani, kebabs, haleem. But wait, there's more.
2: More than food, it's the stories behind the recipes, the history of the kitchens and the flavors that shaped our city.
0: And where do we taste all these?
1: On Jashne Hyderabad, every afternoon at 2 o'clock on FM Rainbow 101.9.
2: From Charminar's Irani Chai to the evolution of Hyderabadi Biryani, it's a feast for your ears.
3: Jashne Hyderabad, savor the city's soul.
4: క్షేత్రదర్శిని వింటున్నారు. మరి ఇప్పుడు ఆ ప్రయాగ్రాజ్లో వెలిసిన నాగవాసుకి దేవుడి స్థల పురాణం గురించి తెలుసుకుందామా? ఒకసారి దుర్వాసుని శాపం వల్ల దేవేంద్రుడు దేవతలు తమ సంపదను కోల్పోయి శక్తిని కోల్పోతారు. అప్పుడు వారు విష్ణుమూర్తి సలహాతో అమృతం కోసం రాక్షసులతో కలిసి పాలసముద్రాన్ని మధించాలని నిర్ణయించుకుంటారు. మందర పర్వతాన్ని కవ్వంగా, నాగరాజైన వాసుకిని కవ్వానికి తాడుగా ఉపయోగించి పాలసముద్రాన్ని చిలుగుతారు. ఈ మధనంలో ముందు హాలాహలం ఉద్భవించగా పరమేశ్వరుడు ఆ హాలాహలాన్ని స్వీకరించి గరళకంఠుడిగా మారిపోతాడు. క్షీరసాగరం నుంచి ఉద్భవించిన అద్భుతాలు ఈ మధనంలో పాలసముద్రం నుంచి సాక్షాత్తు లక్ష్మీదేవి, కామధేనువు, ఉచ్చైశ్రవం, ఐరావతం, కల్పవృక్షం, కౌస్తుభమణి వంటి ఎన్నో దివ్య వస్తువులు ఉద్భవించిన విషయం మనందరికీ తెలిసిందే. చివరగా అమృత కలశాన్ని చేత ధరించి ధన్వంతరి క్షీరసాగరం నుంచి ఉద్భవించాడు. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ధరించి ఈ అమృతాన్ని లోకకంటకులైన రాక్షసులకు అందకుండా దేవతలకు మాత్రం పంచిపెడతాడు. మరి తర్వాత జరిగిన విషయం గురించి ఈ పాట తర్వాత తెలుసుకుందాం.

క్షేత్ర దర్శనం వింటున్నాను. స్టూడియో క్లాక్లో సమయం 6:35 అవుతుంది. అయితే క్షీరసాగరాన్ని అమృతం కోసం మధించే సమయంలో వాసుకి ముఖ్యమైన పాత్ర పోషించాడు. ఈ క్రమంలో వాసుకి శరీరానికి గాయాలయ్యాయి. అప్పుడు వాసుకి విశ్రాంతి కోసం ఈ ప్రదేశంలో సేద తీరాడని తెలుస్తోంది. ఆ ప్రదేశమే ప్రయాగ్రాజ్. వాసుకి విశ్రాంతి తీసుకున్న ప్రదేశంలో దేవతలు దివ్యమైన ఆలయాన్ని నిర్మించారు. అదే నాగవాసుకి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఆ తర్వాత కాలం

స్టూడియో క్లాక్ లో 6:41 అవుతుంది. మనం వింటున్నాం క్షేత్ర దర్శన్లో ప్రయాగ్రాజ్ లో వెలిసిన నాగవాసుకి దేవాలయం గురించి. అయితే ఆ ఆలయ విశేషాలు కూడా తెలుసుకుందామా? ఇప్పుడు అద్భుతమైన పౌరాణిక చరిత్ర కలిగిన నాగవాసుకి ఆలయం త్రివేణి సంగమ ప్రాంతానికి సమీపంలో ఉంది. ఈ ఆలయం అందమైన వాస్తుకలను కలిగి ఉండి ప్రకృతి సౌందర్యం మధ్య భక్తులకి ఆధ్యాత్మిక ప్రశాంతతను అందిస్తుంది. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేసిన భక్తులు నాగవాసుకి ఆలయాన్ని కూడా దర్శించుకుంటారు. గర్భాలయంలో అతిపెద్ద నాగవాసుకి విగ్రహంతో పాటు శివుడు, పార్వతీదేవి, గణేశుడి ఆలయాలను కూడా చూడవచ్చు. మరి ఆలయ ప్రాంగణంలో భీష్ముని శయన విగ్రహం కూడా ఉంటుందంటా.

ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమ స్నానానికి ప్రయాగ్రాజ్ వచ్చే భక్తులతో ఈ నాగవాసుకి ఆలయం ఎప్పుడూ సందడిగా ఉంటుందంట. శ్రావణ మాసంలో వచ్చే నాగపంచమి ఇక్కడ చాలా ఘనంగా నిర్వహిస్తారు. నాగపంచమి నాడు వేలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ఈ సందర్భంగా అక్కడ గొప్ప జాతర జరుగుతుంది. ఇతర రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ప్రయాగ్రాజ్లో వెలిసిన ఈ ప్రాచీన నాగవాసుకి ఆలయాన్ని సందర్శిస్తే కాలసర్ప దోషాలు, నాగదోషాలు, కుజదోషాలు వంటివి తొలగుతాయని నమ్ముతూ ఉంటారు. వివాహంలో ఇబ్బందులు, ఆలస్యమయ్యేవారు ఈ ఆలయాన్ని ఒక్కసారి సందర్శిస్తే అన్ని ఇబ్బందులు తొలగిపోయి శుభాలు చేకూరుతాయని నమ్ముతుంటారన్నమాట. మరి మీరు కూడా త్రివేణి సంగమ పవిత్ర స్నానానికి ప్రయాగ్రాజ్ వెళ్ళినప్పుడు నాగవాసుకి ఆలయాన్ని కూడా దర్శించండి వీలైతే. ఇది ఇవాళ్టి క్షేత్రదర్శిని.

0: FM Rainbow 101.9
1: ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. రెయిన్బోతో జీవితం రంగులమయం. హెల్తీ థాట్స్, ఎనర్జెటిక్ మార్నింగ్, పోషకాహార పొలవాట్లు, ఇవన్నీ మీకోసం తీసుకొచ్చే మన హెల్తీ మార్నింగ్స్ ప్రతి ఉదయం ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే విశేషాలతో నేను రెడీగా ఉన్నాను. మరి ఈ పాట తర్వాత మరిన్ని విషయాలు తెలుసుకుందాం.

తెలుసు. అందులో ఎన్ని రకాలున్నాయో తెలుసా? క్యాజువల్ వాక్, బ్రిస్క్ వాక్, నార్డిక్ వాక్, ఇంటర్వల్ వాక్, 8 వాక్, సీకేడీ వాక్, పవర్ వాక్, అమ్మా ఇన్ని ఉన్నాయన్నమాట. మీకు ఇవన్నీ తెలిసే ఉంటాయి, లేదంటే కొన్నైనా తెలిసే ఉంటాయి కదా. కానీ తాయిచీ వాక్ గురించి ఎప్పుడైనా విన్నారా? చైనాలో బాగా పాపులర్ అయిన ఈ ఎక్సర్సైజ్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. మరి అదేంటో కూడా తెలుసుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతుల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

మన జనరంజని. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్, రెయిన్బోతో జీవితం రంగులమయం. మరి హెల్తీ మార్నింగ్స్లో మనం ఏం మాట్లాడుకోబోతున్నామంటే, తాయ్చి వాక్ అనేది వేల ఏళ్లుగా చైనాలో ప్రాచుర్యంలో ఉన్న యుద్ధ కళల్లో ఒక భాగం అన్నమాట. అంటే మనసు శరీరాల సమన్వయం ఇందులో చాలా ముఖ్యమైనది. దీన్ని కరెక్ట్ వేలో నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం అంట. మరి అది ఎలా చేస్తారో కూడా తెలుసుకుంటే వీలైతే మనం కూడా ప్రయత్నిస్తాం కదా.

సూపర్ హిట్ నెంబర్ విన్నాం కదా, 16 సినిమా నుండి. మరి తర్వాత మనం ఇవాళ హెల్తీ మార్నింగ్స్లో ఏం మాట్లాడుకోబోతున్నామంటే తాయ్ చీవా గురించి మాట్లాడుతున్నాం. సో మరి తాయ్ చీవా కంటే పూర్తిగా మూమెంట్స్ మీద కాన్సన్ట్రేట్ చేసే ఎక్సర్సైజ్, అంటే ఒక కాల్ని కొంచెం లైట్ వెయిట్గా పైకి లేపి దాన్ని ఇన్ అంటారు, మరో కాలు మీద వెయిట్ పెట్టడం అనమాట, దాన్ని యాంగ్ అంటారు. అంటే రెండు కలిపితే ఏంటో తెలుసా? ఇన్ యాంగ్. అంటే ఇది చైనా గురించి కదా, చైనా భాషలో ఇన్ యాంగ్ అనే ఫార్ములా మీద ఇది డిపెండ్ అయి ఉంటుందంట. అయితే ఈ వాక్లో ముందు ఒక కాలు మీద బాడీ వెయిట్ ఉంచుతూ మెల్లిగా ఇంకో కాలు పైకి ఎత్తాలంట. సో మరి దీని గురించి ఇంకా తెలుసుకుందాం, అసలు ఒక కాలు పైకి ఎత్తి ఇంకో కాలు కింద దించి ఏంటి అనేది. ఈ తాయ్ చీవాక అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా, మరి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం ఈ సూపర్ హిట్ నెంబర్ తర్వాత. వింటూనే ఉండాలి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్, రెయిన్బోతో జీవితం రంగులమయం.

సూపర్ హిట్ నెంబర్ విన్నాం కదా జయం సినిమా నుండి. మరి తర్వాత తాయ్ చీవాక్ ఏదో కాలు పైకి కిందికి అన్న డౌట్ వచ్చింది కదా. సో ఒక కాల్ని బాడీ అంటే ఏం చేయాలంటే, ఈ వాక్లో ముందు ఒక కాలు మీద బాడీ వెయిట్ని ఉంచుతూ మెల్లిగా ఇంకో కాలు పైకి ఎత్తాలంట. ఆ తర్వాత గాల్లో ఉన్న పాదాన్ని మడమతో మొదలుపెట్టి నెమ్మదిగా భూమి మీద పూర్తిగా ఆంచాలి. ఇలా ముందుకు కంటిన్యూ చేస్తూ ఉండాలంట. అలా అంటే ప్రతి అడుగు శ్వాసను గమనిస్తూ వేయాలి, కాకపోతే ఆ కీళ్ల మీద మన నీ ఉంటుంది కదా, సో దాని మీద ఎక్కువ ప్రెషర్ పెట్టకుండా కంట్రోల్డ్గా ఉంచుకోవాలంట. మరి ఇంత చేస్తే ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయో తెలుసుకుందామా? డెఫినెట్గా ఈ సాంగ్ తర్వాత.

0: Hey there! Do you agree with me that some emotions cannot be explained? They can only be tasted. With a pinch of history, a spoonful of culture, and with a whole lot of flavor, every dish has a tale to tell. Of its roots, of its rich legacy, and about the goodness within it. From royal recipes to timeless streetside favorites, discover the stories behind your loved foods on Jashne Hyderabad on Rainbow FM at 2 p.m. every day. Jashne Hyderabad, where food is served on air.
1: స్టూడియో క్లాక్ లో 7:33 దాటి ముందుకు వెళ్తోంది. మనం వింటున్నాం హెల్తీ మార్నింగ్స్ విత్ మీ ఆర్జి రంజిత్. మరి ఇవాళ చైనాలో బాగా ట్రెండ్ అవుతున్న తాయ్చీ వాక్ అనే ఆ వాకింగ్ గురించి మాట్లాడుతున్నాం కదా. మరి అంత కష్టపడి ఒక కాలు పైకి ఇంకో కాలు కిందికి ఇలా పెట్టి చేసిన తర్వాత ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయంటే, మనసు శరీరంపై ధ్యాస పెట్టి చేయాల్సిన ఎక్సర్సైజ్ కాబట్టి కాన్సన్ట్రేషన్ పెరుగుతుందంట. ఇంకా బ్లడ్ ప్రెషర్ కానీ లేకపోతే బ్లడ్ ఫ్లో కానీ, శ్వాసక్రియ, ఊపిరితిత్తుల పనితీరు కూడా మెరుగుపరిచే ఒక సెన్సిటివ్ ఎరోబిక్స్ లాగా పనిచేస్తుందంట ఇది. ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇంకా సిక్ లేకపోతే చాలా రోజులు బెడ్ రెస్ట్ తీసుకున్న వాళ్ళు మళ్ళీ ఫిట్నెస్ వరల్డ్లోకి రావాలనుకుంటే ఇది బెస్ట్ అంటున్నారు. ఇంకా భయం ఒత్తిడి అనేవి లేకుండా చేసేది కాబట్టి ప్రశాంతంగా చేసుకోవచ్చు. వేరే వాక్స్లో అయితే మాత్రం మోకాళ్ళు మడమల మీద బాడీ వెయిట్ పడి ప్రెజర్ ఫీల్ అవుతూ ఉంటారు కదా, కానీ ఇందులో ఒక పద్ధతి ప్రకారంగా ఉంటుంది కాబట్టి ఈజీగా కీళ్ల మీద ప్రెజర్ లేకుండా చేసుకోవచ్చు. మరి ఇంకా ఇది ఎలా చేస్తారనేది కూడా తెలుసుకుందాం ఈ సూపర్ హిట్ నెంబర్ తర్వాత. స్టే ట్యూన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: స్టోరీ క్లాక్ లో 7:40 అవుతుంది. మరి మనం ఇవాళ హెల్తీ మార్నింగ్స్ లో తాయ్ చీవాక్ గురించి మాట్లాడుతున్నాం కదా. మరి సో ఫైనల్ గా ఈ తాయ్ చీవాక్ అనేది ఎలా చేస్తారని అర్థమైంది. కాకపోతే ఇది ఆన్లైన్ లో చూసి నేర్చుకునేది కాదంట, చేసేది కాదంట, కరెక్ట్ గా చేయాలి, లేదంటే డాక్టర్స్ హెల్ప్ తీసుకుని చేస్తే చాలా మంచిదంట. సీనియర్ సిటిజన్స్ కి ఇది చాలా హెల్ప్ఫుల్, ఎందుకంటే నెమ్మదిగా చేయడం ఉంటుంది కాబట్టి జారిపడే అవకాశం కూడా తక్కువ. వీలైతే మీరు చేయండి జాగ్రత్తగా, లేదంటే డాక్టర్స్ హెల్ప్ తీసుకుంటే ఇంకా మంచిది కదా. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ తాయ్ చీవాక్.

0: దట్ వాజ్ ఎ వండర్ఫుల్ ట్రాక్ ఫ్రమ్ ద మూవీ బాలు. అండ్ ఇంకా సూపర్ హిట్ నెంబర్స్ వింటూనే ఉన్నాం, ఎందుకంటే మనం వినేది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్, రెయిన్బోతో జీవితం రంగులమయం. సో మరి హెల్తీ మార్నింగ్స్ లో సూపర్ హిట్ నెంబర్స్ వింటూ మంచి మంచి విషయాలు మాట్లాడుకుంటున్నాం కదా. అయితే ఇప్పుడు మన హెల్తీ మార్నింగ్స్ లో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, చాలా మందికి మార్నింగ్ లేవగానే గుర్తొచ్చేది వేడి వేడి చాయ్. కొందరైతే టీ తాగితేనే రోజు షురూ అవుతుంది అంటారు, కానీ అది సింగిల్ గా కాదు, దాంతో పాటు రెండు బిస్కెట్లు తింటారు, లేకపోతే అప్పుడప్పుడు ఒక సమోసా, వీలైతే పకోడీ కూడా, ఇలా ఏదో ఒకటి తింటూనే ఉంటారు. అయితే ఇదే అలవాటు సాయంత్రం కూడా, అంటే సాయంత్రం దాకా అనొచ్చు. సో ఎక్కడ అంటే ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడతామో అనే అవకాశం వస్తుందో తెలియదు కదా, అలా వచ్చినప్పుడు తప్పకుండా చాయ్ తాగాల్సిందే. మరి మీరు కూడా అలా చాయ్తో పాటు ఇంకేదైనా తింటూ ఉన్నారా? మరి అలా తింటూ ఉన్నప్పుడు ఏదో ఒక చిన్న ప్రశ్న ఉంటుందన్నమాట, టీతో పాటు ఇంకా ఏం తింటున్నాం అనేది ఎప్పుడైనా ఆలోచించారా లేదా? అవునా, ఇది మీరు డిస్కస్ చేస్తూ డిసైడ్ చేస్తూ ఉండండి. హీలోపైతే ఒక సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తోంది, చిరంజీవి పాడిన సాంగ్ మృగరాజు సినిమా నుండి, ఏ చాయ్ చటుక్కున తాగరా బాయ్. అంటే చాయ్ గురించి మాట్లాడుతున్నాం కదా ఒక్కసారి, అలాగే బయట వెదర్ కూడా ఎప్పుడెప్పుడు వర్షం పడదామా అన్నట్టుగా ఉంది, కాబట్టి ఇలాంటి వెదర్లో చాలా మంది లైక్ చేసేది ఏంటో తెలుసా? ఎఫ్ఎం రెయిన్బోతో పాటు చాయ్ కూడా. స్టేడియం
1: అలనాడు బ్రహ్మ మానవుల తలరాతలు రాయటంలో కాస్త అలసిపోయి తలనొప్పితో ఉంటే సరస్వతీదేవి తీవ్రంగా ఆలోచించి పాలకడల నుండి పాలను, శివుని తలపై గంగమ్మనడిగి నీళ్లను, మన్మధుని చెరుకు విల్లు నుండి చక్కెరను, ఊటి ఉద్యానవనం నుండి తేయాకును తెప్పించి అన్నిటినీ కలిపి అగ్ని సాక్షిగా కాచి వడబోసి ఇచ్చిందో చక్కని చిక్కని టీ. అది తాగిన బ్రహ్మ ఆనాటి నుండి ఈనాటిదాకా రెస్టు లేకుండా సృష్టి కొనసాగిస్తూనే ఉన్నాడు. అంత మహత్తున్న ఈ టీకి మరో పేరే చాయ్ మేరా భాయ్. ఈ చాయ్ చరిత్రను నోరారా చెబుతా నో

ధరలు ఇండియాకు తెచ్చారు టీ. ఆ టీ తాగి వాళ్లతోటి వేశాము భేటీ అన్నాడు అలనాటి ఆశ్రీశ్రీ. తను టీ తాగడంలో ఘనాపాటి.

0: అలిస్టంతా అవుతుంది రామకోటి. చటుక్కున తాగరా భాయ్, ఈ చాయ్ చమక్కులే చూడరా భాయ్
1: భాయ్.
2: తరగడతకదిన్ తరగడతకదిన్ తరగడతకదిన్ తరగడతకదిన్ తరగడతకదిన్.

0: ఎలా ఉందండి?
1: సూపర్.
0: లేకపోతే ఛాయ్ని చీచి అంటారా?
1: ఇంకన్ను
0: ఉంటానండి. నమస్కారం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: When the drums beat at Bonalu, when the verses of Dasarathi echo, when the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telangana. This is Telangana, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people, and celebrate the pride. Telanganam, where Telangana lives on radio.
4: సో మనం టీ అండ్ టీతో పాటు తీసుకునే కొన్ని పదార్థాల గురించి మాట్లాడుతున్నాం కదా. సో ఎక్స్పర్ట్స్ న్యూట్రిషన్స్ చెప్తున్న విషయం ఏంటంటే, టీ తాగడం మంచిదే కానీ దాంతోపాటు తీసుకునే కొన్ని ఫుడ్ ఐటమ్స్ మన బాడీకి పోషకాలను గ్రహించే ఆ ప్రక్రియ ఏదైతే ఉందో దానికి హాని చేస్తాయంట. కాబట్టి అవి కరెక్ట్గా మన బాడీ అబ్జర్వ్ చేసుకోవాలంటే టీని మానేయాలని నేను అనలేదు, కానీ టీ తాగిన వెంటనే ఫ్రైడ్ ఐటమ్స్ లాంటివి ఉంటాయి కదా, పకోడీ ఇంకా సమోసా ఇలాంటివి తీసుకోకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి తీసుకుంటే మంచిదంటున్నారనమాట. ఇంకొందరికైతే బిర్యానీ తినగానే వెంటనే టీ తాగే అలవాటు కూడా ఉంటుంది. సో అలా కాకుండా గ్యాప్ ఇస్తే మంచిదే. ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చిన్న చిన్న మంచి అలవాట్లు కూడా చేసుకోవాలి కదా. సో విత్ దిస్ నోట్ మన హెల్తీ మార్నింగ్స్లో బ్యూటిఫుల్ నెంబర్స్తో పాటు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా తెలుసుకున్నాం అనుకుంటూ ఒక సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తుంది. నువ్వు వస్తానంటే నేను వద్దంటానండి, శంకర్ మహాదేవన్ పాడిన ఈ సూపర్ హిట్ నెంబర్. స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మెల్బోర్న్లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఆ దేశంలో 3 రోజుల పర్యటన కోసం గత సాయంత్రం మెల్బోర్న్ చేరుకున్నారు మోదీ. గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తారు. స్థానికంగా ఏర్పాటయ్యే వివిధ కార్యక్రమాలకు హాజరవుతారు. మహిళా సంఘ సభ్యులతో ముఖాముఖి నిర్వహిస్తారు. గురుకుల విద్యాలయ సొసైటీ డైట్ కాస్మెటిక్ ఛార్జీల నిధులు జమ చేసేందుకు ప్రత్యేక బ్యాంక్ ఖాతాలు తెరిచేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజలకు మీ సేవలు వేగంగా అందేలా అత్యాధునిక ఈ గవర్నెన్స్ విధానాలు, సిటిజన్ సర్వీస్ ప్లాట్ఫామ్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఐటీ అధికారులను ఆదేశించారు. నిన్న వారితో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ బల్కంపేట శ్రీ ఎల్లమ్మ పోచమ్మ అమ్మవారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు 20 నుంచి 3 రోజుల పాటు జరుగుతాయి. పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అధికారులను ఆదేశించారు. భారత ఎయిడ్స్ నియంత్రణ సంస్థ లక్ష్యాలు విజయవంతంగా అమలు చేసిన దేశాల్లో 70 జిల్లాల్లో వికారాబాద్ ఒకటిగా నిలిచింది. సాక్ష్యం ప్రశంసా పత్రం అందుకుంది. జంట నగరాల్లో సహా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో గత రాత్రి నుంచి ఒక మోస్తరు వర్షం పడుతోంది. హైదరాబాద్లో ఎల్బీ స్టేడియంలో ఒలింపిక్ భవనాన్ని ఈరోజు ప్రారంభిస్తారు మంత్రి వాకిటి శ్రీహరి. భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పిటి ఉష పాల్గొనే ఈ కార్యక్రమంలో మేజర్ ధ్యాన్ చంద్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. 5 T20 మ్యాచ్

ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా భారత కాలమానం ప్రకారం ఈ రాత్రి 10 గంటలకు బ్రిస్టల్లో జరిగే 4వ మ్యాచ్లో భారత్ జట్టు ఇంగ్లాండ్ జట్టుతో తలపడుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 9 గంటలకు వింటారు.

ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం. ఏదైనా వస్తువు, ఎవరైనా మనిషి, ఇంకేదైనా సరే ఎనర్జెటిక్గా, యాక్టివ్గా, చైతన్యవంతంగా కనిపిస్తే వైబ్రెంట్ అనే వర్డ్ని యూజ్ చేస్తాం. మరి అలాంటి ఆస్పెక్ట్స్ అన్నీ ఉన్న మనసు వైబ్రెంట్ హైదరాబాద్కి స్వాగతం. మరి ఇవాళ ఏం స్పెషల్స్ ఉన్నాయో తెలుసుకుందాం లేట్ చేయకుండా ఈ సూపర్ హిట్ నెంబర్ తర్వాత. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: స్టూడియోలో 8:10 దాటి టైం ముందుకు వెళ్తోంది. వైబ్రెంట్ హైదరాబాద్ లో మన హైదరాబాద్ది ఇన్నోవేటివ్ ఐడియా గురించి తెలుసుకుందామా? మిల్క్ ప్యాకెట్స్, చిప్స్ ప్యాకెట్స్, ఎలక్ట్రానిక్ వేస్ట్ ఇలా చెప్పుకుంటూ పోతే పొడి చెత్త లిస్ట్ చాలానే ఉంటుంది. మరి వాటిని చెత్త డబ్బాలో వేసి చేతులు దులుపుకుంటాం, అంతేనా? మరి ఇంకేం చేస్తాం మనం జనరల్గా అయితే? అయితే ఇలాంటి పొడి చెత్తకి ఆల్టర్నేటివ్గా ఇంకేదైనా ఇచ్చే ఐడియా బాగుంది కదా. అంటే ఈ ఐడియా నాది కాదు, మరి ఎవరిది, దాని రిజల్ట్ ఏంటో తెలుసుకుందాం ఈ సాంగ్ తర్వాత.

వైబ్రెంట్ హైదరాబాద్ లో బ్యూటిఫుల్ నెంబర్స్ వింటున్నాం కదా. మరి నెక్స్ట్ మనం ఈరోజు వైబ్రెంట్ హైదరాబాద్ లో ఒక హైదరాబాదీ ఇన్నోవేటివ్ ఐడియా గురించి తెలుసుకుందాం అనుకున్నాం కదా. మరి ఆ క్రియేటివ్ ఇన్నోవేటివ్ ఐడియాని క్రియేట్ చేసింది అభిషేక్ అగర్వాల్, ఈజ్ ఫ్రమ్ హైదరాబాద్. అయితే ఎంత చెత్త తీసుకొస్తామో దానికి తగ్గట్టుగా మన ఇంట్లోకి సరిపడా అంటే మన ఇంట్లోకి అవసరమయ్యే సరుకులు కూడా తీసుకోవచ్చంట. సూపర్ ఐడియా కదా. అంటే ఒక్కడిగా స్టార్ట్ అయిన ఈ ప్రయాణం నలుగురికి ఉపాధి కల్పిస్తూ చెత్తలేని సిటీగా బాటలు వేస్తోంది. మరి దాని గురించి తెలుసుకోవాలని మీకు కూడా అనిపిస్తోందా నాలాగే? అయితే డెఫినెట్గా ఈ సాంగ్ తర్వాత. బుజ్జిగాడు సినిమా నుండి చిట్టి యాయిరే అంటూ వచ్చేస్తున్న ఈ సూపర్ హిట్ నెంబర్ తర్వాత మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఆ ఇన్నోవేటివ్ ఐడియా గురించి. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వైబ్రెంట్ హైదరాబాద్ లో మనం ఆ క్రియేటివ్ ఇన్నోవేటివ్ ఐడియా గురించి మాట్లాడుతున్నాం కదా. సో పార్టీలు, ఈవెంట్లు, షాపింగ్లు, ఎట్సెట్రా ఎట్సెట్రా, ఏది సక్సెస్ఫుల్ అయినా కానీ మనందరికీ హ్యాపీనే, ఎందుకంటే అవి సక్సెస్ఫుల్గా అయినాయి కాబట్టి కదా. సో బట్ నెక్స్ట్ డే ఎంత ప్లాస్టిక్, ఎన్ని కవర్స్ వేస్ట్ అవుతాయి కదా. ప్లాస్టిక్ అండ్ కవర్స్ అంటే గుర్తొచ్చింది, ఇప్పుడు మనం ఏ షాపింగ్ మాల్ పోయినా, ఏ చిన్న షాప్కి వెళ్ళినా కూడా హాఫ్ కేజీ, పావు కేజీ, కేజీ, ఫైవ్ కేజీ, ఇలా ఏదైనా సరే, అది ఏ గోధుమ పిండి కానీ, ఏది నిత్యావసరం ఏదైనా సరే, సో అన్ని ప్యాక్లలోనే దొరుకుతున్నాయి. సో మరి ఆ ప్యాకేజెస్ అయిపోగానే ఏం చేస్తున్నాం, ఇంకేం చేస్తాం, చెత్త డబ్బాలో వేస్తాం. మరి ఇంత ప్రతిదానికి, ప్రతి చిన్నదానికి ఒక్కసారి కిచెన్లోకి వెళ్తే తెలుస్తుంది అన్ని కవర్లు కట్ చేయడాలు, డబ్బాలో వేయడాలు కదా. సో మరి అంత ప్లాస్టిక్ని ఇంత వేస్ట్ అవుతుందని చెప్పేసి అభిషేక్ అగర్వాల్ కూడా అదే బాగా ఆలోచించాడంట. ఆలోచించి లాస్ట్కి ఏం చేశాడు తెలుసుకుందాం ఈ సూపర్ హిట్ నెంబర్ తర్వాత. కింగ్ సినిమా నుండి లెస్లీ లూయిస్ అండ్ మమతా మోహన్ దాస్ పాడిన సూపర్ హిట్ నెంబర్ KING అంటూ మనందరి కోసం స్టే ట్యూన్డ్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: マヌジェネレンジェニ
1: వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు విత్ మీ ఆర్ చిరంజీత్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. రెయిన్బోతో జీవితం రంగులమయం. స్టూడియో క్లాక్ లో 8:37 అవుతుంది. మనం ఇవాళ వైబ్రెంట్ హైదరాబాద్ లో ఇన్నోవేటివ్ అండ్ క్రియేటివ్ ఐడియా క్రియేట్ చేసిన అభిషేక్ అగర్వాల్ గురించి మాట్లాడుతున్నాం. సో మరి పార్టీస్, ఈవెంట్స్, షాపింగ్స్ అన్ని అయిన తర్వాత అంత పెద్ద మొత్తంలో ఆ ప్లాస్టిక్ అంతా మిగిలిపోతూ ఉంటుంది. వేస్ట్ కవర్ అంటే వేస్టేజ్ కవర్స్ అన్ని మిగిలిపోతూ ఉంటాయి కదా. అయితే ఇంకొక విషయం ఏంటంటే మన హైదరాబాద్ సిటీ అవుట్స్కట్స్ లో ఉన్న జవహర్ డంపింగ్ యార్డ్ ప్రపంచంలో 4th place ఉందంట. సో చెత్త అంటే అర్థమైపోయిందా, చెత్త వల్ల జనాలకే కాదు మన చుట్టూ ఉండే యానిమల్స్కి కూడా ఎంతో హాని జరుగుతుంది. మరి దీన్ని ఎంతో కొంత స్టాప్ చేయాలనే ఒక ఉద్దేశంతో అభిషేక్ అగర్వాల్ ఒక యాప్ని క్రియేట్ చేశారు. మరి ఆ యాప్ ఏంటి తెలుసుకుందామా ఈ పాట తర్వాత. కాకపోతే

నిజంగా వాట్ ఆ కంపోజిషన్ కదా. హ్యారిస్ జయరాజ్ కంపోజిషన్ లో వచ్చిన సూపర్ హిట్ నెంబర్ ఘటికుడు సినిమా నుండి కార్తీక్ అండ్ హరిణి పాడిన అసలే పిల్ల అనే సూపర్ హిట్ నెంబర్ విన్న తరువాత వైబ్రెంట్ హైదరాబాద్ లో తర్వాత ఏం మాట్లాడుకోబోతున్నామంటే అదేనండి, ఇన్ క్రియేటివ్ అండ్ ఇన్నోవేటివ్ అన్నాం కదా. ఎందుకంటే ప్రతిరోజు ఎక్కడ చూసినా కానీ ప్లాస్టిక్ ప్లాస్టిక్ ప్లాస్టిక్ అంతే కదా. సో మన లైఫ్ ప్లాస్టిక్ లేనిదే ముందుకు నడిచేలా గడిచేలా లేదు. సో అయితే అలా డైలీ హైదరాబాద్లో ఎంత మిల్క్ కన్సంప్షన్ అవుతుంది, దాని ద్వారా వచ్చే పాల ప్యాకెట్స్ వేస్టేజ్ రీసైకిల్ అవుతుందా, ఇలాంటి క్వశ్చన్స్ అనాలిసిస్ ఇంకా కట్ చేస్తే గూడీ బ్యాగ్ అనే ఒక యాప్ క్రియేషన్ చేశారు అభిషేక్ అగర్వాల్. సో ఇప్పటిదాకా 93,000 కిలోల చెత్తని రీసైకిల్ చేశారంట. అండ్ ఈ సర్వీస్ మన హైదరాబాద్లో ఉంది ప్రస్తుతానికి. అండ్ ఇంకా దీన్ని ఇండియా మొత్తం ఎక్స్పాండ్ చేయాలనే ప్లాన్ కూడా చేస్తున్నారంట. వెరీ గుడ్ కదా. అండ్ ఇంకొక విషయం ఏంటంటే వాళ్ళు చెత్తని కలెక్ట్ చేయడానికి వాడే ఆ వెహికల్ ఉంది కదా, అది కూడా ఈవీ వెహికల్ అనమాట, అంటే ఎలక్ట్రిక్ వెహికల్ అనమాట. సో నిజంగా అభిషేక్ అగర్వాల్ని అభినందించాల్సిందే ఈ విషయంలో. ఇంకా అలాంటి ఇన్నోవేటివ్ అండ్ ఇనిషియేటివ్స్ ఇంకా మరిన్ని తీసుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇప్పుడైతే సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తుంది ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా నుండి. మనందరి కోసం స్టే ట్యూన్డ్.

0: ईरानी चाय,
1: बन मस्का,
0: हैदराबादी बिरयानी,
1: टंग दी कबाब,
0: कुर्बानी का मीठा,
1: शहदूद मलाई।
0: हैदराबाद इज अ ग्रैंड बफे
1: एंड एवरी डिश हैज अ स्टोरी वेटिंग टू बी टोल्ड।
0: एग्जैक्टली, दैट्स व्हाई जश्न ए हैदराबाद इज योर आफ्टरनून ट्रीट
1: फ्रॉम 2 to 3 PM एवरी डे ऑन FM रेनबो 101.9।
0: इट्स नॉट जस्ट फूड,
1: इट्स कल्चर, हिस्ट्री एंड फ्लेवर रोल्ड इनटू वन।
0: जश्न ए हैदराबाद। స్టూడెంట్ క్లాక్లో 8:50 దాటి టైం ముందుకు వెళ్తుంది. వైబ్రెంట్ హైదరాబాద్లో బ్యూటిఫుల్ నంబర్స్ వింటూ మంచి మంచి విషయాలు మాట్లాడుకుంటున్నాం కదా. మరి నెక్స్ట్ మాట్లాడుకోబోయే విషయం కంటే ముందు మగధీర సినిమా నుండి రంజిత్ అండ్ శివాని పాడిన బంగారు కోడిపెట్ట అంటూ వచ్చేస్తుంది. ఈ సూపర్హిట్ నెంబర్ తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండాలి ఆకాశవాణి FM రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్. రెయిన్బోతో జీవితం రంగు.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసిరకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
1: BIS నమ్మకానికి.

ఎస్, వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు విత్ మీ ఆర్ చిరంజిత్. మరి వైబ్రెంట్ హైదరాబాద్లో ఇంకా ఇంకా చాలా చాలా ఉన్నాయి డిస్కస్ అంటే మనం మాట్లాడుకోవడానికి. డెఫినెట్గా మరి ఇంకా స్టూడీ క్లాక్లో టైం 8:58 దాటి ముందుకు వెళ్తుంది, అంటే 9 o'clockకి మనకి ఎగ్జాక్ట్గా న్యూస్ హెడ్లైన్స్ ఉంటాయి. కాబట్టి ఆ న్యూస్ హెడ్లైన్స్ తర్వాత వైబ్రెంట్ హైదరాబాద్లో మరిన్ని ఇంట్రెస్టింగ్, ఇంకా హైదరాబాద్లో వాట్ ఆర్ ద హ్యాపెనింగ్స్ టుడే అంటే ఈ వీక్లో ఉన్నాయా లేకపోతే జూలైలో ఏం జరగబోతున్నాయా అలాంటి విషయాలన్నీ మాట్లాడుకుందాం. మరి అప్పటివరకు అయితే వింటూనే ఉండాలి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు రంగారెడ్డి జిల్లా సీతారాంపూర్లో పర్యటిస్తారు. సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్ ప్రారంభిస్తారు. రాష్ట్రంలో అర్హులైన 3 లక్షల మందికి ప్రభుత్వం అతి త్వరలో పింఛన్లు పెన్షన్లు అందిస్తుందని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. నిన్న హైదరాబాద్ గాంధీభవన్లో నిర్వహించిన ప్రజలతో ముఖాముఖిలో వివిధ సమస్యలపై ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యంతో నష్టాలు ఎదుర్కొంటున్న సింగరేణిని కేంద్ర ప్రభుత్వమే పటిష్టపరుస్తుందని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు రామచంద్రరావు చెప్పారు. కళ్యాణ్ లక్ష్మి, షాది ముబారక్ పథకాలకు సంబంధించి జారీ అయిన 8 ఉత్తర్వులపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2014లో జారీ అయిన ఈ ఉత్తర్వులు సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ విచారణ చేపట్టారు. రంగారెడ్డి జిల్లాలో గడిచిన ఆర్థిక సంవత్సరంలో 7.4 బిలియన్ డాలర్లు విలువైన ఉత్పత్తులు సాధించి రాష్ట్రంలో అత్యధిక తలసరి ఆదాయం గల జిల్లాగా అరుదైన ఘనత నమోదు చేసింది. గురుకుల విద్యాలయ సొసైటీ డైట్ కాస్మెటిక్ ఛార్జీల నిధులు జమ చేసేందుకు ప్రత్యేక బ్యాంక్ ఖాతాలు తెరిచేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ బల్కంపేట శ్రీ ఎల్లమ్మ పోచమ్మవారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు జూలై 20 నుంచి 3 రోజుల పాటు జరుగుతాయి. పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయాలని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఒలింపిక్ భవనాన్ని ఈరోజు ప్రారంభిస్తారు. మేజర్ ధ్యాన్చంద్ విగ్రహం ఆవిష్కరిస్తారు. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా భారత కాలమానం ప్రకారం ఈ రాత్రి 10 గంటలకు బ్రిస్టల్లో జరిగే 4వ మ్యాచ్లో భారత్ జట్టు ఇంగ్లాండ్ జట్టుతో తలపడుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 10 గంటలకు వింటారు.

0: FM Rainbow 101.9.
1: స్టూడియో క్లాక్ లో 9:30 దాటి అలా టైం ముందుకు వెళ్తోంది. వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు విత్ మీ ఆర్జె రంజిత్. మరి వైబ్రెంట్ హైదరాబాద్ లో ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాలు అనుకున్నా కదా, మరి ఏం తెలుసుకోబోతున్నామంటే డెఫినెట్ గా నేనైతే రివీల్ చేస్తాను ఈ సాంగ్ తర్వాత. మరి ఇప్పుడైతే ఈ హృదయం అంటూ వచ్చేస్తుంది ఏం మాయా చేసావా సినిమా నుండి విజయ్ ప్రకాష్, సుజయన్ అండ్ బ్లేస్ పాడిన ఈ సూపర్ హిట్ నెంబర్ తర్వాత ఆ అప్డేట్స్ ఏంటో, హైదరాబాద్ లో హ్యాపెనింగ్స్ ఏంటో తెలుసుకుందాం. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వైబ్రెంట్ హైదరాబాద్ లో తర్వాత ఇంట్రెస్టింగ్ విషయం అనుకున్నాం కదా, అది ఏంటంటే ఒక్కసారి మనం వెనక్కి వెళ్లాల్సిందే, ఎందుకంటే అది 1877 ఇయర్. ప్లేస్ వచ్చేసి ఇంగ్లాండ్లోని లండన్ సిటీలో ఉన్న ఆల్ ఇంగ్లాండ్ క్రికెట్ అండ్ లాన్ టెన్నిస్ క్లబ్ అనమాట. అయితే ఆ క్లబ్ ఒక నిర్ణయం తీసుకుంది, ఏమని, వాళ్ళ క్లబ్కి ఫండ్స్ ని కలెక్ట్ చేయడానికి. మరి ఆ క్లబ్ ఏంటి, ఆ ఫండ్స్ ఏంటి, వాళ్ళ నిర్ణయం ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాం ఈ సూపర్ హిట్ నెంబర్ తర్వాత.

సేగా సినిమా నుండి సూపర్ హిట్ నెంబర్ విన్న తర్వాత నెక్స్ట్ వైబ్రెంట్ హైదరాబాద్లో మనం క్లబ్ అని టెన్నిస్ అని ఇంకా ఫండ్స్ కలెక్షన్ అని ఏదో మాట్లాడుతున్నాం కదా, అదేంటో తెలుసుకుందాం. అయితే ఆ క్లబ్ వాళ్ళు ఒక టెన్నిస్ పోటీ కండక్ట్ చేయాలని డిసైడ్ అయ్యారంట. కానీ అదే తర్వాత ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక టెన్నిస్ టోర్నమెంట్గా ఎదిగిన వింబుల్డన్కి నాంది అయిందన్నమాట. అంటే అది జరిగిన డేట్ జులై 9, 1877. అంటే దాదాపుగా 150 సంవత్సరాల కింద జరిగిన ఆ టోర్నమెంట్లో కేవలం 22 మంది ప్లేయర్స్ మాత్రమే పార్టిసిపేట్ చేశారంట. ఇంకా ఉమెన్స్ టోర్నమెంట్ లాంటిది ఏదీ లేదు. అండ్ ఆ హిస్టారికల్ ఫైనల్ మ్యాచ్లో విన్ అయింది స్పెన్సర్స్ గోరే. అలా స్టార్ట్ అయిన ఆ చిన్న మ్యాచ్ ఎందరో కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించిన ఒక మహా క్రీడా ఉత్సవంగా జరుగుతోంది. ఇప్పటికీ వింబిల్డన్ ఛాంపియన్షిప్ అనేది మనం వింటూనే ఉన్నాం. కాకపోతే దాని స్టోరీ ఏంటంటే, ద ఫస్ట్ ఎవర్ వింబిల్డన్ ఛాంపియన్షిప్ జరిగింది మాత్రం జులై 9, 1877. రైట్, ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు చాలానే ఉన్నాయి, దాచాం. కాకపోతే పాటల్ని కాదు, ఇదిగో ఈ సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తుంది మన కోసం ఇష్క్ సినిమా నుండి హరిహరన్ అండ్ సాయంధవి పాడిన బ్యూటిఫుల్ ట్రాక్ సూటిగా చూడకు అంటూ మన కోసం.

0: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీ మండి అనుకుంటే ఈ అజీ ప్లేస్ కు పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు అన్ని?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
2: వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు విత్ మీ ఆర్జ రంజిత్. మన హైదరాబాద్ నగరం గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. మరి భారతదేశంలో ఫార్మా క్యాపిటల్గా పేరు తెచ్చుకున్న మన హైదరాబాద్ COVID-19 వచ్చినప్పుడు దేశ విదేశాలకి వ్యాక్సిన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన విషయం గుర్తుంది కదా, మర్చిపోయారా? ఏంది నో వే. ఆల్ రైట్, మరి అలాంటి హైదరాబాద్ మరొక ప్రతిష్టాత్మక పారిశ్రామిక వేదికకి రెడీ అయిపోయిందనమాట. అదేంటో తెలుసుకుందామా? అదే 12th ఫార్మా ప్రో అండ్ ప్యాక్ ఎక్స్పో అనమాట. మరి దీని గురించి మరిన్ని విషయాలు ఈ సూపరిట్ నెంబర్ తర్వాత వింటూనే ఉండాలి. ఆకాశవాణి FM రెయిన్బో 101.9 MHz రెయిన్బోతో జీవితం రంగులమయం.

స్టూడియో క్లాక్ లో 9:27 అవుతుంది. వైబ్రెంట్ హైదరాబాద్ వింటున్నారు విత్ మీ ఆర్జే రంజిత్. మరి హైదరాబాద్ లో హ్యాపెనింగ్స్ ఎలా ఏం జరుగుతున్నాయి అనే దాని గురించి మాట్లాడుతున్నాం కదా. జూలై 9th నుండి 10th-11th వరకు హైటెక్స్ లోని ఎగ్జిబిషన్ సెంటర్ లో జరగబోతుంది ఈ బిగ్ ఎక్స్పో. మరి ఈ ఎక్స్పోలో మేకింగ్, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, ఆటోమేషన్, లెబొరేటరీ ఎక్విప్మెంట్స్, క్లీన్ రూమ్ టెక్నాలజీస్, క్వాలిటీ కంట్రోల్ ఎట్సెట్రా ఎట్సెట్రా అంటి ఇలాంటి అనేక డిఫరెంట్ ఫీల్డ్స్కి చెందిన లేటెస్ట్ ఏమంటారు టెక్నాలజీ దాన్ని అంతా ఒకే వేదిక మీద చూడొచ్చు అనమాట. మరి ఈ ఎక్స్పో చూడాలంటే ఎగ్జిబిషన్ సెంటర్లోకి వెళ్లాల్సిందే, అక్కడ నుంచి కాస్తో కూస్తో ఆ నాలెడ్జ్ని గ్రాప్ చేసుకోవాల్సిందే. మరి ఇంకొక సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తుంది, ఆ సాంగ్ తర్వాత మరిన్ని అప్డేట్స్. స్టే ట్యూన్డ్.

0: రెయిన్బో కౌంటింగ్ స్టార్ట్స్ అమ్మా. 1, 2, 3 చెప్పు, పాత పాట కొత్త పాట రెండు కదా, అయితే వేసుకుందాం ఒక ఎవర్ గ్రీన్ సాంగ్.
1: రెయిన్బో ఎవర్ గ్రీన్.

సూపర్ హిట్ నెంబర్ విన్నాం కదా దళపతి సినిమా నుంచి. రైట్, మరి స్టూడియో క్లాక్ లో 9:40 దాటి టైం ముందుకు వెళ్తోంది. మనం వింటున్నాం వైబ్రెంట్ హైదరాబాద్ విత్ మీ ఆర్ చిరంజీత్. మరి తర్వాత అప్డేట్ ఏంటంటే, కళలకు వేదిక, అవకాశాలకి చిరునామా, ఆవిష్కరణలకు నిలయం. ఏంటి, ఎక్కడో విన్నట్టు అనిపిస్తుందా, లేకపోతే దేని గురించి అయినా తెలిసినట్టు అనిపిస్తుందా? అదేనండి మన హైదరాబాద్ వైబ్రెంట్ హైదరాబాద్ లో ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఆర్ హ్యాపెనింగ్ గురించి తెలుసుకుందామా. ప్రపంచ స్థాయి సంస్థలు తమ ఆలోచనల్ని వ్యూహాల్ని పంచుకోబోయే ఆ ప్రోగ్రామ్ ఏంటంటే 8th జీసీసీ లీడర్షిప్ కాంక్లేవ్ 2026 హైదరాబాద్ ఎడిషన్ అనమాట. సో వేర్ ఇండియాస్ జీసీసీ లీడర్షిప్స్ ఎకోసిస్టమ్ కమ్స్ టుగెదర్ అనే ఒక భావనతో కండక్ట్ చేస్తున్న ఈ కాంక్లేవ్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ సూపర్ హిట్ నెంబర్ తర్వాత జార్కో అంటూ వచ్చేస్తోంది సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా నుండి సాగర్ అండ్ ఎంఏ మానసి పాడిన ఈ సాంగ్ మన కోసం.

0: రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవి విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పిఎఫ్ఆర్డిఏచే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవి విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి.
1: బతుకమ్మ పూల సోయగం,
2: బోనాల జాతర ఉత్సాహం,
1: ఒగ్గు కథల మేళవింపు,
2: పేరిని నిత్య వీరత్వం,
1: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
2: నిర్మల్ కళల అందం,
1: సకినాల రుచులు,
2: సర్వపిండి సాంప్రదాయం,
1: పల్లె జానపద సంస్కృతి నుంచి
2: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
1: ప్రతి కథను
2: ప్రతి గాథను
1: ఒడిసి పట్టి
2: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో మీకు అందిస్తుంది తెలంగాణం.
1: ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: స్టూడియో క్లాక్ లో 9:51 దాటి ముందుకు వెళ్తోంది. మనం వింటున్నాం వైబ్రెంట్ హైదరాబాద్. సో జీసీసీ గురించి తెలుసుకున్నాం కదా. అసలు జీసీసీ అంటే ఏంటంటే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అని. సో ఈ కాంక్లేవ్ లో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, ఏఐ ఇన్నోవేషన్స్, లీడర్షిప్స్ ఇన్ ఫ్యూచర్ ఎట్సెట్రా వంటి అంశాలపై చర్చలు జరుగుతాయన్నమాట. మరి వీటన్నింటికి హైదరాబాదే ఎందుకు అని అంటే, మన హైదరాబాద్ చరిత్రని కాపాడుకుంటూనే సాంకేతిక ప్రపంచానికి మార్గదర్శకంగా నిలుస్తోంది కాబట్టి. సో దట్ ఈస్ వై వైబ్రెంట్ హైదరాబాద్ లో మనం ఈ విషయాలన్నీ తెలుసుకున్నాం. మరి స్టూడియో క్లాక్ లో 9:52 అవుతుంది. నెక్స్ట్ అజ్ఞాతవాసి సినిమా నుండి అనిరుద్ధ్ రవిచందర్ పాడిన సూపర్ హిట్ నెంబర్ మా అందరి కోసం.

0: कैच द रेन, बारिश के पानी की एक एक बूंद को हमें बचाना है। तो मेरा खास आग्रह है, वर्षा का बूंद बूंद पानी हम मिलकर के बचाएं।
1: Where there's water, there's life. Come, let us adopt rain water harvesting techniques in our homes and offices. Let us build recharge pits and shafts, fix defunct borewells, remove silt from water bodies, plant as many trees as possible. This monsoon, let us join Catch the Rain campaign.
2: సో స్టూడే క్లాక్లో 9:56 దాటి 57 అయింది. హోప్ యూ ఎంజాయ్డ్ ద సాంగ్స్ అండ్ అప్డేట్స్ ఇన్ వైబ్రెంట్ హైదరాబాద్. విత్ దిస్ నోట్ నేను మీ ఆర్జే రంజిత్ సైన్ ఆఫ్ చెప్పిస్తున్నాను, బట్ విత్ అ బ్యూటిఫుల్ నెంబర్ వచ్చేస్తుంది పెద్ద సినిమా నుండి, ఏఆర్ రహమాన్ కంపోజిషన్లో రై రై రారంటూ ఒక సూపర్ హిట్ ఇన్స్పిరేషనల్ సాంగ్ మనందరి కోసం. స్టే ట్యూన్ అండ్ వింటూనే ఉండాలి ఇలాంటి బ్యూటిఫుల్ నెంబర్స్ అండ్ అప్డేట్స్ కోసం ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఈరోజు హైదరాబాద్ వస్తున్నారు. భువనగిరిలో ఎయిమ్స్ ను సందర్శిస్తారు. సాయంత్రం నాంపల్లిలో భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నాయకులతో, అనంతరం బంజారాహిల్స్లో ఒక హోటల్లో మేధావులతో సమావేశమవుతారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు రంగారెడ్డి జిల్లా సీతారాంపూర్లో పర్యటిస్తారు. సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్ ప్రారంభిస్తారు. రాష్ట్రంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఇందిరా మహిళాశక్తి చీరల పంపిణీ పథకానికి సంబంధించి ప్రభుత్వం మొదటి విడతగా 142.54 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ ఏడాది కోటి మంది మహిళలకు చిలకపచ్చ రంగు చీరలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గణపతి నవరాత్రుల సందర్భంగా విగ్రహాల పరంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా వాటి ఎత్తు గరిష్టంగా 15 అడుగులకే పరిమితం చేయాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనర్ సూచించారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో నిన్న సమావేశమయ్యారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ వద్ద శతమరాయి వద్ద వాహనం దూసుకుపోయి 3 మహిళలు అక్కడక్కడే మరణించారు. బొలెరో వాహనం ముందు వెళుతున్న వాహనాన్ని అధిగమించే ప్రయత్నంలో అదుపు తప్పి బస్టాప్లోకి దూసుకుపోగా బస్సు కోసం నిరీక్షిస్తున్న మహిళలు మరణించారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ఒలింపిక్ భవన్ను భారత్ ఒలింపిక్ అధ్యక్షురాలు పీటీ ఉష ఈరోజు ప్రారంభిస్తారు. 250,000 రూపాయలతో ఈ భవనం ఆధునీకరించారు. కాగా గచ్చిబౌలిలో స్పోర్ట్స్ యూనివర్సిటీ లోగో వెబ్సైట్లు పీటీ ఉష ప్రారంభిస్తారు. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా భారత కాలమానం ప్రకారం ఈ రాత్రి 9 గంటలకు బ్రిస్టల్ జరిగే 4వ మ్యాచ్లో భారత జట్టు ఇంగ్లాండ్ జట్టుతో రాత్రి 10 గంటలకు తలపడుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 11 గంటలకు వింటారు.

0: Namaste, Hyderabad. You are listening to Akashvani FM Rainbow 101.9. This is RJ Sri Vaishnavi bringing you a fresh, sparkling wave of energy today. And I hope your week is treating you beautifully. Agar aisa nahi bhi hai, toh don't worry at all, because for the next couple of hours, we are putting all the stress on absolute pause. Aaj ke show mein hum बहुत कुछ ही रिलेटेबल और इंटरेस्टिंग बातें करने वाले हैं. एंड स्टे ट्यून्ड फॉर मोर एक्साइटिंग इन्फॉर्मेशन एंड फन टॉपिक्स फ्रॉम मी.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
1: ఏ ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పద హలీం తిందాం.
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాద్దే కదా.
0: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
1: ఓ అవునా?
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
0: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
1: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
0: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికీ చెప్పడానికి వచ్చేసింది
2: జష్నే హైదరాబాద్ at 2 p.m. only on FM Rainbow 101.9.

0: 怎样？怎样？
1: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
2: ఏ, ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పదా హలీం తిందాం.
1: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
2: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
1: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
2: ఓ అవునా?
1: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
2: సరే కాని అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
2: జష్నే హైదరాబాదా? అదేంటి కొత్తగా?
1: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికి చెప్పడానికి వచ్చేసింది
3: జష్నే హైదరాబాద్
1: at 2 p.m. only on FM Rainbow 101.9.

చేరుకున్నారు. ఆ దేశంలో 3 రోజుల పర్యటన కోసం గత సాయంత్రం మెల్బోర్న్ చేరుకున్నారు మోదీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు రంగారెడ్డి జిల్లా సీతారాంపూర్లో పర్యటిస్తారు. సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్ ప్రారంభిస్తారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఈరోజు హైదరాబాద్ వస్తున్నారు. భువనగిరిలో ఎయిమ్స్ను సందర్శిస్తారు. సాయంత్రం బీజేపీ నాయకులతో బంజారాహిల్స్లో ఓ హోటల్లో మేధావులతో సమావేశమవుతారు. యాదాద్రి పుణ్యక్షేత్రంలో భక్తులకు తిరుమల తరహాలో మౌలిక సదుపాయాల కల్పన కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయ పాలకమండలికి దిశానిర్దేశం చేశారు. పాలకమండలి సభ్యులు నిన్న ముఖ్యమంత్రిని కలిశారు. రాష్ట్రంలో ఈ ఏడాది 1 కోటి మంది మహిళలకు చిలక పచ్చరంగు చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు 450 కోట్ల రూపాయలు వ్యయమవుతుంది. గణపతి నవరాత్రుల సందర్భంగా విగ్రహాల పరంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా వాటి ఎత్తు గరిష్టంగా 15 అడుగులకే పరిమితం చేయాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ సూచించారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో నిన్న సమావేశమయ్యారు. గురుకుల విద్యాలయ సొసైటీ డైట్ కాస్మెటిక్ ఛార్జీల నిధులు జమ చేసేందుకు ప్రత్యేక బ్యాంక్ ఖాతాలు తెరిచేందుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ఒలింపిక్ భవన్ను భారత్ ఒలింపిక్ అధ్యక్షురాలు పీటీ ఉష ఈరోజు ప్రారంభిస్తారు. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా భారత కాలమానం ప్రకారం ఈ రాత్రి 10 గంటలకు బ్రిస్టల్లో జరిగే 4వ మ్యాచ్లో భారత్ జట్టు ఇంగ్లాండ్ జట్టుతో తలపడుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు

మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవీ విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పీఎఫ్ఆర్డీఏ చే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 4 లక్షల కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవీ విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్క్ లకు లోబడి ఉంటాయి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: Hey there.

0: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
1: మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవి విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పీఎఫ్ఆర్డీఏచే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవి విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్క్ లకు లోబడి ఉంటాయి.

0: ఏది మామ తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్ కు పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్త్ ఉంటది.
0: అదేంది మామ నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామ, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామ నీకు? ఇవన్నీ
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

0: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్ కు పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్డ్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కా కాట్ మస్త్ ఉంటది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు అన్ని?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: FM Rainbow 101.9.
1: You're listening to Akashvani FM Rainbow 101.9. This is RJ Sri Vaishnavi and we are into our Hello Rainbow. So, ee rojullo life anta fast forward mode lo nadustundi kada. Office, studies, traffic, deadlines, family responsibilities, ila rojanta busy ga gadichipothundi. By the end of the day, manaki oka chinna pause kavali, oka moment where we can just relax and feel peaceful. అందరికీ ఆ పీస్ దొరికితే చాలా డిఫరెంట్ ఉంటుంది. కొంతమందికి మ్యూజిక్ వింటే దొరుకుతుంది, కొంతమంది హాయిగా కూర్చొని ఒక మంచి స్ట్రాంగ్ టీ తాగితే దొరుకుతుంది, కొంతమంది అలా ఈవినింగ్ వాక్, కొంతమందికి ప్రేయర్ అండ్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ వే. సో ఇవాళ మన టాపిక్ వచ్చేసి లైఫ్ చాలా బిజీ అండ్ హెక్టిక్గా ఉన్నప్పుడు మిమ్మల్ని మీరు కామ్ చేసుకోవడానికి మీరేం చేస్తారు, వాట్స్ యువర్ పర్సనల్ రీసెట్ బటన్. So please call us on numbers 0402323003, 0402323482 and 0402970475. నేను వెయిట్ చేస్తున్నాను మీ కాల్స్ కోసం. మీ థాట్స్ షేర్ చేసుకోండి అండ్ లిజన్ టు దిస్ బ్యూటిఫుల్ సాంగ్.

0: FM Rainbow 101.9.
1: After a beautiful song, we are back to FM Rainbow 101.9. This is RJ Sri Vaishnavi and మనతో మాట్లాడడానికి కాలర్ రెడీగా ఉన్నారు. హలో,
2: హలో, గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీ వైష్ణవి మేడం గారు.
1: నమస్తే సార్, గుడ్ ఆఫ్టర్నూన్. మీ పేరు అని ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: ఓం శాంతి, నమస్కారం అండి. నా పేరు పోలిశెట్టి మెహర్ బాబా, జూబ్లీహిల్స్ నుంచి మాట్లాడుతున్నానండి.
1: నమస్తే అండి. టాపిక్ విన్నారు కదా,
2: ఇక ట్రాఫిక్ వినకపోవడం ఏంటండి, నా జేబులో నా ఫోన్ లో వస్తుందండి. ఎఫ్ఎం రెయిన్బో అండి. రుద్దన్న రంజిత్ గారు క్షేత్రాల గురించి చెప్పారండి, వారణాసి క్షేత్రాలు పొద్దు నుంచి ఎలా పలుకుతుందండి. నా పని నేను చేసుకుంటానే ఉంటానండి. పది గంటలకు వచ్చారండి, మీరు ఇంగ్లీష్ లో, హిందీలో, తెలుగులో దంచేస్తున్నారండి, నాకు చాలా సంతోషం అండి.
1: థ్యాంక్ యూ అండి. సో మీరు
2: ఇకపోతేనే మన రెగ్యులర్ కాలర్స్ అండి, పెద్దన్నయ్య గారు, రమణయ్య గారు అని, ఓలేటి ప్రభాకర్ రావు గారు, నరసింహారెడ్డి గారు, మా సికింద్రాబాద్ తమ్ముడు మురళీ గారు అని, ఇంకా ఇంకా చాలా మంది ఉన్నారు రమేష్ గారు
1: గట్రా,
2: నమస్కారాలు తెలియజేస్తున్నానండి.
1: ఓకే అండి, థ్యాంక్ యూ.
2: ట్రాఫిక్ వస్తే మేడం, వేడి వేడి చాయ్ కానీ, వేడి వేడి కాఫీ కానీ, చల్లని కూల్ డ్రింక్ కానీ దొరికినా దానిలో ఆనందం దొరకదండి. ఎఫ్ఎం రెయిన్బో వింటుంటే అండి, ఎక్కడ లేని ఆనందం, సంతోషం, తృప్తి అనేది ఉంటుందండి.
1: సో నైస్, సో నైస్.
2: నిన్ననే మా నరసింహారెడ్డి గారు చెప్పారని, యువకులు కూడా, యూత్ కూడా వింటే బాగుంటదని చెప్తున్నారండి. అంటే టీవీ చూడాలంటే, టీవీ చూడడానికి భగవంతుడు నాకు అవకాశం ఇవ్వలేదండి, కానీ టీవీ చూడాలంటే ఒక చోటే కూర్చుని చూడాలండి. మీ ఎఫ్ఎం

0: ఏమో వినాలంటే ఇప్పుడు నా జేబులో ఫోన్ పెట్టుకుని ఆన్ చేసుకుంటే అది అలా మాట్లాడుతూనే ఉంటుంది, మీరు మాట్లాడుతూనే ఉంటారు, మీ పాటలు వింటూనే ఉంటామని మా పని మేము చేసుకుంటామండి.
1: వెరీ నైస్ అండి, చాలా బాగా చెప్పారు.
0: ఇది చాలా సేఫ్టీగా ఉంటుంది మేడం.
1: Yes, yes, correct.
0: Thank you, madam.
1: Thank you, thank you.
0: Thank
1: you, Andy. Thank you for calling. So that's from him. So nice. So, Wintune Undendi FM Rainbow 101.9. Listen to this beautiful song.

0: FM Rainbow 101.9.
1: Welcome back to Akashvani FM Rainbow 101.9. This is RJ Sri Vaishnavi and we are in Hello Rainbow and Manto Matladanko caller ready on Naru. Hello.
2: Hello. Welcome.
1: Namaste. Namaste.
2: నేను కూడా వెల్కమే.
1: నమస్తే సార్, మీ పేరు అండ్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నేను రమణయ్యను. రమణయ్యను.
1: నమస్తే రమణయ్య.
2: ప్రతి దఫా కూడా మెహర్ బాబా గారు రమణయ్య గారికి నమస్కారాలు చెప్తాను ఉంటాడు.
1: అవునండి,
2: ఆయనకు ప్రతి నమస్కారము. తర్వాత ఆయన నిన్న వాళ్ళ భార్యకు ఒకటి హారం తెచ్చినంట, ఈసారి ఒకటి వడ్డారం తెచ్చాలని చెప్పి నేను ఆశీర్వదిస్తాండ.
1: నైస్ అండి. టాపిక్ విన్నారు కదా?
2: టాపిక్ ఇంతే, టాపిక్ ఎందుకంటే ఆయన చెప్తున్నాడు మాట మాటకి అని నేను ప్రతి నమస్కారం చెప్పాలని చెప్తున్నాను. అది ఆయన నిన్న హారం తీర్చా అని చెప్పినాడు దానికోసం. సరే అమ్మ, టాపిక్ లోకి వస్తే నేను ఎప్పుడు బిజీ కట్ట, నాకేం పెద్ద ఇదే, రేడియోని ఎక్కువ రేడియో వింటా ఉంటా, రేడియోలో పాటలు వింటా ఉంటాను. సంగీతం బాగా ఇష్టం నాకు, సంగీతంలోనే మ్యూజిక్ వింటా ఉంటాను నేను. మధ్య మధ్యలో ఈ ప్రవచనాలు కోటేశ్వరరావు గారి, గరికి పాట నరసింహారావు గారి, అవన్నీ కూడా నేను ప్రవచనాలు వింటా ఉంటాను. అదే నాకు రీఛార్జింగ్ అమ్మా.
1: చాలా బాగా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఎస్, దట్స్ రమణయ్య గారు ఫిరిజ్. అండ్ మీరు కూడా మీ థాట్స్ షేర్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ కాల్ అస్ ఆన్ నంబర్స్ 0402323300, 0402323484821, అండ్ 0402970475, అండ్ లిసన్ టు దిస్ బ్యూటిఫుల్ ఎవర్గ్రీన్ సాంగ్.

0: FM Rainbow 101.9.
1: You're tuning into FM Rainbow 101.9. This is RJ Sri Vaishnavi and we are in our Hello Rainbow Show and Mantho Matladanko caller ready ga unnaru. Hello.
2: Hello, namaskaram Vaishnavi garu.
1: నమస్తే అండి, మీ పేరు అండ్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నేను బోలేడు ప్రభాకర్ రావు అని ఫ్రమ్ బెంగళూరు నుంచి మాట్లాడుతున్నానమ్మా.
1: నమస్తే ప్రభాకర్ రావు గారు, టాపిక్ విన్నారా?
2: విన్నాను విన్నాను.
1: చెప్పండి.
2: అయితే బాగా స్ట్రెస్ అయిపోయినప్పుడు నేను ఏం చేస్తాను బాగానే కదా, యాక్చువల్ గా రోజు అసలు మార్నింగ్ లేచిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ధ్యానం చేసుకుంటాను.
1: నైస్ నైస్ అండి.
2: ధ్యానం చేస్తే స్ట్రెస్ 50 కాదు 75% పోతుంది.
1: అవును అవును, ట్రూ.
2: దాని తర్వాత కాలకృత్యాలు అయిపోయిన తర్వాత ఇంత కాఫీయో టీయో తాగి కాస్త ఒక 15-20 నిమిషాలు వాకింగ్ చేస్తాను అన్నమాట. చేసిన తర్వాత ఇంకా రెగ్యులర్ గా ఎప్పుడు నేను ఖాళీగా ఉండనమ్మా, ఏదో ఒక పని చేస్తూ ఉంటే, ఇంట్లో రిటైర్డ్ పీపుల్ కదా, ఏదో పని చేస్తూ ఉంటే అసలు స్ట్రెస్

0: అనేది ఉండదు, టైం కూడా తెలియదు నాకు అసలు.
1: అదే అదే అండి.
0: అలాగే మనకి ఇంకొకటి
1: చెప్పండి. హలో, చెప్పండి చెప్పండి.
0: కళ్ళు లేని వాడవని దిగులు చెందకు, కళ్ళు ఉన్నవాడి కన్నా నీలో మంచి గుణము ఉందిలే. కళ్ళు లేని వాడవని దిగులు చెందకు, ఇది ఒక మహానుభావుడికి అంకితం అనమాట.
1: ఓకే అండి.
0: ఇంతకుముందు కాలర్ ఫోన్ చేశారు చూడండి మెహర్ బాబా గారు.
1: అవును అవునండి.
0: అసలు యాక్చువల్ గా మనం కళ్ళు ఉన్న వాళ్ళకి అంత తెలివితేటలు ఉండవండి, కళ్ళు లేని వాళ్ళకి ఎక్కువ ఆలోచన తెలివితేటలు ఉంటాయి.
1: అవును నిజం. అవునండి.
0: ప్రభాకర్ నమస్కారం.
1: ఓకే థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. లిసన్ టు దిస్ బ్యూటిఫుల్ సాంగ్.

0: FM Rainbow 101.9.
1: Welcome back to FM Rainbow 101.9. This is RJ Sri Vaishnavi, and today mana topic entante, like, when life gets too busy and hectic, what's your reset button? So personally, whenever life becomes too busy and hectic for me, I just feel like stepping out, and I don't really need a destination. I just go for a walk, phone ni silent lo petti si koncham fresh air ni enjoy chesta. Looking at the trees, the sky, the people around, somehow it reminds me that life is much, much bigger than my to-do list. I may not come back with solutions to all my problems, but definitely I can come back with a calmer mind. That's my little reset button. So, meeku help aithe chudandi, and me reset buttons matho share cheskodaniki meeru call cheyalsina numbers 0402323-0030, 0402323-4821, and 0402970475.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: बारिश के पानी की एक एक बूंद को हमें बचाना है, तो मेरा खास आग्रह है वर्षा का बूंद बूंद पानी हम मिलकर के बचाएं।
4: Where there's water, there's life. Come, let us adopt rain water harvesting techniques in our homes and offices. Let us build recharge pits and shafts, fix defunct bore wells, remove silt from water bodies, plant as many trees as possible. This monsoon, let us join Catch the Rain campaign.
5: ఇరానీ చాయ్,
6: బన్ మస్కా,
5: హైదరాబాదీ బిర్యానీ,
6: టంగ్ ది కబాబ్,
5: కుర్బానీ కా మీఠా,
6: షహదూద్ మలాయ్.
5: హైదరాబాద్ ఇస్ ఎ గ్రాండ్ బఫే,
6: అండ్ ఎవ్రీ డిష్ హ్యాస్ ఎ స్టోరీ వెయిటింగ్ టు బి టోల్డ్.
5: ఎగ్జాక్ట్లీ, దట్స్ వై జష్నే హైదరాబాద్ ఇస్ యువర్ ఆఫ్టర్నూన్ ట్రీట్
6: ఫ్రమ్ 2 to 3 PM ఎవ్రీ డే ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
5: ఇట్స్ నాట్ జస్ట్ ఫుడ్,
6: ఇట్స్ కల్చర్, హిస్టరీ అండ్ ఫ్లేవర్ రోల్డ్ ఇన్ టు వన్.
5: జష్నే హైదరాబాద్.

0: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
1: ఏ ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పదా హలీం తిందాం.
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
0: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
1: ఓ అవునా?
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
0: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
1: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
0: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికీ చెప్పడానికి వచ్చేసింది జష్నే హైదరాబాద్ at 2 p.m. only on FM Rainbow 101.9.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: హే, వెరీ హంగ్రీ, వాట్ స్పెషల్ టుడే?
2: బిర్యానీ, కబాబ్స్, హలీం. బట్ వెయిట్, దిస్ మోర్.
1: మోర్ దాన్ ఫుడ్, ఇట్స్ ద స్టోరీస్ బిహైండ్ ద రెసిపీస్, ద హిస్టరీ ఆఫ్ ద కిచెన్స్ అండ్ ద ఫ్లేవర్స్ దట్ షేప్డ్ అవర్ సిటీ. అండ్ వేర్ డు వి టేస్ట్ ఆల్ దిస్?
2: ఆన్ జష్నే హైదరాబాద్, ఎవ్రీ ఆఫ్టర్నూన్ అట్ 2 o'clock ఆన్ FM రెయిన్బో 101.9.
1: From Charminar's Irani Chai to the evolution of Hyderabadi biryani, it's a feast for your ears.
3: Jashne Hyderabad, savor the city's soul.
4: కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
5: ఆ చిహ్నం లేకపోతేనో?
4: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
6: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
7: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
8: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.

0: వెంకీ గారు ఎలా ఉన్నారు?
1: సూపర్ అండి. జస్ట్ హైదరాబాద్ లో కూడా టేస్టీ ఫుడ్ ఒకటి సూపర్ స్వీట్ ఈరోజు నేను తీసుకొచ్చిన,
0: అవునా?
1: చూపిస్తాం ఇప్పుడు, వినిపిస్తా, టేస్ట్ కూడా చేయిస్తా ఇప్పుడు అందరికి.
0: మీరు ఎప్పుడు చాలా మంచి మంచి ఐటమ్స్ గురించి చెప్తుంటారండి, నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను.
1: వావ్, థ్యాంక్ యూ.
0: సో ఎస్, సో వెంకీ గారు టేక్ ఓవర్ చేయడానికి రెడీగా ఉన్నారు, అండ్ దట్స్ మీ టుడే సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ, అండ్ సీ యూ ఆల్, అండ్ కీప్ లిస్నింగ్ టు ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: FM Rainbow 101.9.
1: గుడ్ ఆఫ్టర్నూన్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం. స్టూడియో క్లాక్ సమయం 2:01 దాటి 15 సెకండ్లు అయింది. సో రైట్, ఓ హాట్ హాట్ గా స్వీట్ స్వీట్ గా ఏదో తినాలనిపిస్తుంది కదా. జస్ట్ నీ హైదరాబాద్ లో ఉన్నామండి, ఆర్జే వెంకి కూడా మీకు తోడుగా ఉన్నాడు కదా. సో ఇంక ఏమాత్రం ఆలస్యం చేయదు. ఈరోజైతే జస్ట్ నీ హైదరాబాద్ లో ఏం తీసుకొచ్చిండు వెంకి, ఎంతగా తహతహలాడిపోతున్నారు అనుకుంటున్నారు కదా. ఫస్ట్గానే ముందుగా నోట్లోంచి స్వీట్ అని వచ్చింది కాబట్టి ఒక స్వీట్ మంచి తీసుకొచ్చిన మీకోసం, బాదంకి జాలీ. రైట్, సో ఈ బాదంకి జాలీ హిస్టరీ ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, అసలు ఏంటా బాదంకి జాలీ, అదంతా కూడా నేను మీకు ఈరోజు చెప్తా. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆర్జే వెంకీతో జస్ట్ నీ హైదరాబాద్ వింటున్నారు, స్టే ట్యూన్డ్.

0: एक एक बूंद को हमें बचाना है। तो मेरा खास आग्रह है, वर्षा का बूंद बूंद पानी हम मिलकर के बचाएं।
1: Where there's water, there's life. Come, let us adopt rain water harvesting techniques in our homes and offices. Let us build recharge pits and shafts, fix defunct bore wells, remove silt from water bodies, plant as many trees as possible. This monsoon, let us join Catch the Rain campaign.
2: వెల్ సూపర్ హిట్ సాంగ్ అయితే విన్నారు కదా సార్, మూవీలోంచి సూపర్ హిట్ పాట అయితే విన్నాం. వింటూనే ఉంటుంది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 ఆర్జే వెంకితో జస్ట్ని హైదరాబాద్ వింటున్నాం కదా. సరే, బాదాం కి జాలీ అనేటువంటిది ఈరోజు మన స్వీట్ ఐటెం కదా. సో బాదాం కి జాలీ అంటే హైదరాబాద్ మిఠాయిలలోనే ఒక ప్రత్యేకమైనటువంటి పేరు. సో మరి ఇది కేవలం స్వీట్ మాత్రమే కాదండి, నగరపు ఆహార వారసత్వానికి ఓ ప్రతీక. బాదాం, జీడిపప్పు, చక్కెరలతో తయారయ్యే ఈ మిఠాయి ఎంతో విలువైంది. పెళ్లిళ్ళు, పండుగలు, ప్రత్యేక వేడుకల్లో దీనికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. దీని అందమైన జాలి ఆకారం అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుందండి. నోట్లో వేసుకుంటే కరిగిపోయే మృదువైన రుచి దీని ప్రత్యేకత అని చెప్పాలి. ఇక హైదరాబాద్కు వచ్చినటువంటి అతిథులకు, గెస్ట్లకి బహుమతిగా కూడా ఇస్తుంటారు ఈ స్వీట్ని. అందుకే బాదాం కి జాలి నగరపు గర్వకారణమైనటువంటి ఒక మిఠాయిగా నిలిచింది, రైట్? సో ఈ బాదాం కి జాలికి సంబంధించినటువంటి చరిత్ర ఏంటి నేను చెప్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. ఆర్జే వెంకితో మీరున్నారు జస్ట్ని హైదరాబాద్లో, రైట్? ఇప్పుడైతే ఒక శుభం సాంగ్ విందామండి. బాబా సేగల్ అండ్ మంగ్లీ పాడినటువంటి పాట బుజులు అంటూ పెళ్లి సందడి మూవీలోంచి ఈ శుభం సాంగ్ మీ అందరి కోసం.

0: Rainbow 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. జస్ని హైదరాబాద్లో బాదం కీ జాలీ గురించి తెలుసుకుంటున్నారు కదా. సో ఈ బాదం కీ జాలీ స్వీట్ చరిత్ర అయితే హైదరాబాద్ ఓల్డ్ సిటీతో ముడిపడిందని చెప్పొచ్చు. ఈ స్వీట్ తరతరాలుగా కుటుంబాల ద్వారా, అంటే కొన్ని ఫ్యామిలీస్ ద్వారా సంక్రమిస్తూ వచ్చిందనమాట. అంటే ప్రత్యేకంగా నూర్ఖాన్ బజార్ ప్రాంతంలో దీని ప్రాచుర్యం చాలా ఎక్కువ. ఒకప్పుడు నిజాం కాలంలో రాజకుటుంబాలకు కూడా దీన్ని వడ్డించేవాళ్ళని చెబుతూ ఉంటారు. నవాయిత్ సంప్రదాయాల ప్రభావంతో ఈ మిఠాయి బాగా అభివృద్ధి చెందింది. 4 తరాలుగా కొన్ని కుటుంబాలైతే అదే రహస్య పద్ధతితో తయారు చేస్తున్నాయట ఈ స్వీట్ని. కాలం మారినా దీని అసలు రుచి మాత్రం అస్సలు మారలేదండి. అందుకే బాదం కీ జాలీ నేటికి హైదరాబాద్ హిస్టరీని గుర్తు చేస్తూనే ఉంటుంది. రైట్, సో చూద్దాం ఇంకా ఈ బాదం కీ జాలీకి సంబంధించి ఇంకా చాలా చాలా ఇన్ఫర్మేషన్ నేను మీకోసం తీసుకొచ్చిన. వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఇప్పుడైతే సూపర్ సాంగ్, దేవిశ్రీ ప్రసాద్ అనేటువంటి ఉన్నది ఒకటే జిందగీ మూవీలోంచి ఈ సూపర్ సాంగ్.
2: ఉన్నది ఒకటే జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.

0: FM Rainbow 101.9.
1: నువ్వడిగితే పాత పాట, నేను వేస్తే కొత్త పాట. రెయిన్బో కౌంటింగ్ స్టార్ట్ సమా 1, 2, 3. చెప్పు పాత పాట కొత్త పాట రెండు కదా, అయితే వేసుకుందాం ఒక ఎవర్ గ్రీన్ సాంగ్.
0: రెయిన్బో ఎవర్ గ్రీన్.

0: क्या जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుకున్న సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఏఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఏఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
3: ఈ బాదాం కి జాలి గురించి మాట్లాడుతున్నాం. జస్ట్ని హైదరాబాద్ లో మనం ఉన్నాం, వింటూనే ఉండండి. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. బాదాం కి జాలి హిస్టరీ గురించి అయితే విన్నాం కదా. సో మరి ఓల్డ్ సిటీతో చాలా ముడిపడినటువంటి సంబంధం దానిది. అయితే ఈ బాదాం కి జాలి తయారీ ఏంటి, ఎలా చేస్తారు అంటారా? చాలా శ్రమతో కూడుకున్నటువంటి ప్రక్రియ అండి ఇది. ముందుగా ఈ బాదాం జీడిపప్పులను నానబెట్టి బాగా ఆరబెడతారు. ఆ తర్వాత వాటిని మెత్తని పొడిలా తయారు చేస్తారు. ఇక దానిలో చక్కెర కలిపి ఒక ప్రత్యేకమైనటువంటి మిశ్రమం సిద్ధం చేస్తారు. ఇక ఆ మిశ్రమాన్ని జాలీ ఆకారాల్లో చేతితో మలుస్తూ ఉంటారనమాట. కొన్ని సంప్రదాయ పద్ధతుల్లో రోజ్ వాటర్ లాంటి పదార్థాలు కూడా దీంట్లో ఉపయోగిస్తారట. ఇక ఆ తర్వాత స్వల్పంగా బేక్ చేయడం ద్వారా ఒక ప్రత్యేకమైనటువంటి టెక్స్చర్ వస్తుంది. ఈ శ్రద్ధ, ఆ స్కిల్, ఆ నైపుణ్యమే బాదాం కీ జాలిని ఒక ప్రత్యేకమైనటువంటి మిఠాయిగా నిలబెడుతుంది మన హైదరాబాద్లో, రైట్? సో బాదాం కీ జాలి తయారీ అంటే కూడా అదొక రకమైనటువంటి ఒక ప్రహసనం అనే చెప్పాలి. అంత అద్భుతమైనటువంటి స్వీట్ బాదాం కీ జాలి. వింటూనే ఉండండి జస్ట్ని హైదరాబాద్, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఇప్పుడైతే ఈ స్మార్ట్ శంకర్ మూవీలోంచి అనురాగ్ కుల్కర్ణి పాడినటువంటి ఈ శుభ సాంగ్ మీ అందరి కోసం.
4: पता है मैं कौन हूँ? शंकर, उस्ताद स्मार्ट शंकर.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం,
1: ఒగ్గు కథలు,
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలొకవైపు వైపు,
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ FM రెయిన్బోలో.

0: ఏమిచ్చావన్నా?
1: ముద్ద ముందు తను ఇచ్చింది కదా, మళ్ళీ తన ముద్దు తనకి ఇచ్చేసాను. మనం ఒకళ్ళ సొమ్ము ఉంచుకోరు, ఎవరికి ఇచ్చేస్తామంతే.
0: నువ్వు ఆడుకో ఎదిగిపోయావన్నా.

0: ఎంబీబీఎస్ కో జై బాలా.
1: ఎవర్రాది, ఇది శంకర్ దాదా ఎంబీబీఎస్ కాదు, శంకర్ దాదా జిందాబాద్.
2: సారీ అన్న, అలవాటైపోయింది.
1: అది ఇప్పుడు వేసుకో.
0: ఏ శంకర్.

పెళ్లిలలో ఇది తప్పనిసరి మిఠాయిగా నిలిచింది. హైదరాబాద్ ఆదిత్యానికి ఇది ఓ మధురమైనటువంటి చిహ్నమనే చెప్పాలి. అందుకే బాదాం కీ జాలి నగరపు వారసత్వ సంపదగా భావిస్తూనే ఉంటారు. రైట్, ఇప్పుడైతే ఉదిత్ నారాయణ్ సౌమ్య అనేటువంటి ఈ సూపర్ హిట్ సాంగ్ సూపర్ మూవీలోంచి మీ అందరి కోసం. స్టే ట్యూన్డ్, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 జస్ట్ని హైదరాబాద్ వింటున్నారు.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. జస్నీ హైదరాబాద్ వింటున్నారు. రైట్, జస్నీ హైదరాబాద్లో మనం మాట్లాడుకుంటున్నాం కదా బాదాం కీ జాలీ గురించి. సో హైదరాబాద్ వారసత్వంలో బాదాం కీ జాలీ స్థానం ఎంతో అమోఘమండి. హైదరాబాద్ అంటే బిర్యానీ మాత్రమే కాదు, బాదాం కీ జాలీ కూడా గుర్తుకొస్తూ ఉంటుంది. ఇక ఈ మిఠాయి మన నగరపు పాత సంస్కృతిని అంతా కూడా ప్రతిబింబిస్తూ ఉంటుంది. పాత బస్తీ వీధుల్లో పుట్టిన ఈ రుచి నేటికీ కొనసాగుతూనే ఉంది. ఇక యునెస్కో గుర్తింపు పొందినటువంటి హైదరాబాద్ ఆహార సంస్కృతిలో దీనికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇక తరతరాలుగా మహిళలు ఈ సంప్రదాయాన్ని కాపాడుతూనే వస్తున్నారు. పండుగలు ఈ

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. జష్ని హైదరాబాద్లో బాదాంకి జాలి గురించి మాట్లాడుతున్నాం కదా. సో హైదరాబాద్ సరిహద్దులు దాటి బాదాంకి జాలి ఇప్పుడు విదేశాలకు కూడా చేరిందండి. అంటే అమెరికా లాంటి దేశాల్లో కూడా దీన్ని ఒక ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. విదేశాల్లో ఉన్నటువంటి హైదరాబాద్ వాసులు ఈ రుచిని ఎంతగానో ఇష్టపడుతున్నారు. ఇతర భారతీయ నగరాల్లో కూడా దీని డిమాండ్ అయితే పెరుగుతుంది. ఇక ప్రత్యేకమైనటువంటి బాదాం సువాసన, మృదువైనటువంటి రుచి అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది. స్వీట్ ప్రేమికులకు ఇది కాజు కట్లీకి ఒక మంచి ఆల్టర్నేటివ్గా భావిస్తూ ఉంటారు. ప్రయాణాల్లో తీసుకెళ్లడానికి కూడా ఇది ఒక అనుకూలమైనటువంటి ఒక మిఠాయి అని చెప్పాలి. అందుకే బాదాంకి జాలి ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ రుచిని పరిచయం చేస్తూనే ఉంది. రైట్, ఇదండి ఈరోజు జష్ని హైదరాబాద్లో బాదాంకి జాలి గురించి. వింటున్నవి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్ రక్షణ భద్రతా సహకారంపై సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఇది రెండు దేశాల రక్షణ సంబంధాలను బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. అలాగే మారిటైమ్ సెక్యూరిటీ కొలాబరేషన్ రోడ్మ్యాప్ ద్వారా నౌకాదళ సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఇరు దేశాల నేతలు అంగీకరించారు. మాదక ద్రవ్యరహిత భారత్, తెలంగాణ నిర్మాణం మనందరి బాధ్యత అని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పేర్కొన్నారు. నషా ముక్త భారత్ అభియాన్ కింద మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన పోస్టర్ను ఈరోజు హనుమకొండలో ఆవిష్కరించారు. మాదక ద్రవ్యాల రహిత సమాజం కోసం విద్యార్థులు, యువతతో

ప్రతిజ్ఞ చేయించారు. తెలంగాణ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు శంషాబాద్ విమానాశ్రయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు, ఎంపీలు లక్ష్మణ్, డికే అరుణ తదితరులు స్వాగతం పలికారు. ఖమ్మం జిల్లా జగన్నాథపురంలో రేపు జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు ఆశీర్వాద సభ ఏర్పాట్లను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమీక్షించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. ప్రభుత్వం రికార్డు సమయంలో రైతు భరోసా కింద 9,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేసిందని తెలిపారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో బీఆర్ఎస్ పార్టీ సమావేశం జరిగింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై నగరంలో ఎస్ఐఆర్పై ప్రజల అభ్యంతరాలు, సూచనలపై చర్చించారు. హైదరాబాద్లో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంజయ్ జాజును స్పీకర్ శాలువతో సన్మానించి పుష్పగుచ్చం, మెమంటో అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ఒలింపిక్ భవన్ ప్రారంభోత్సవం జరిగింది. భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పిటి ఉషా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ప్రారంభోత్సవంలో క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, క్రీడా సంఘం ప్రతినిధులు, క్రీడాకారులు పాల్గొన్నారు. 5 T20 మ్యాచ్ల పురుషుల క్రికెట్ సిరీస్లో భాగంగా ఈరోజు రాత్రి బ్రిస్టల్లో జరిగే 4వ మ్యాచ్లో భారత జట్టు ఇంగ్లాండ్ జట్టుతో ఆడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9, musically yours.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. స్టూడియో కట్ సమయం 3:07 దాటి 7 సెకండ్లు అయింది. రైట్, మనం ఉన్నాం డబుల్ కమిటాలో. డబుల్ కమిటా లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ నేను మీకోసం తీసుకొచ్చిన. సో మరి లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్లో ఏమేమి ఉన్నాయి, ఏం రాబోతున్నాయి, అందుకంటే ముందుగా అయితే ఒక సూపర్ హిట్ సాంగ్ శ్వేతామోహన్ పాడినటువంటి ఈ సూపర్ సాంగ్ మీ అందరి కోసం రంగి మూవీలోంచి ఇప్పుడు విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నారు డబుల్ కమిటా ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో జీవితం రంగుల మాయం, రైట్? సరే, మరి డబుల్ కమిటాలో లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ వింటున్నాం కదా. సో ప్రస్తుతం అయితే టాలీవుడ్ లో రిలీజ్ కి రాబోతున్నటువంటి అవైటెడ్ సినిమానే లేనినండి. అంటే అక్కినేని వారి యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అఖిల్ అక్కినేని హీరోగా, ఇంకా హీరోయిన్ భాగ్యశ్రీ కలయికలో డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బూరి తెరకెక్కించిన

ఈ ఎమోషనల్ విలేజ్ డ్రామా పట్ల మంచి బోజ్ అయితే ఆల్రెడీ నెలకొంది. సో ఇక ఇది ఇలా ఉండగా, అఖిల్ గత సినిమా నుంచి ఇప్పటికి ఇంత గ్యాప్ వచ్చినా కూడా లెనిన్కి వరల్డ్ వైడ్ మంచి బిజినెస్నే జరిగినట్టుగా ట్రేడ్ వర్గాలు అయితే చెప్పుకొస్తున్నాయట. మరి లెనిన్ థియేట్రికల్గా సుమారు 22 crores పైగా టార్గెట్తో బాక్సాఫీస్ దగ్గర దిగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది అని అలా న్యూస్ అయితే ఓనర్ అవుతుంది. సో ఈ సినిమా మొత్తానికి బాగానే రాబట్టిట్లా ఉంది అని చెప్పేసి అంటున్నారు ప్రొడ్యూసర్స్కి అయితే. ఇక ఏదైతేనే మొత్తానికి మూవీ అయితే అద్భుతంగా రాబోతుందట. సో ఇక ఈ సినిమా ఎలా పెర్ఫామ్ చేస్తుందో చూడాలి. ఇక ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తుండగా సూర్యదేవర నాగవంశీ అలాగే కింగ్ నాగార్జునలు తమ బ్యానర్లపై నిర్మాణం వహించారు ఈ మూవీ. ఇక ఇంతకుముందే టీజర్లు పోస్టర్లు ఇప్పటికైతే సోషల్ మీడియాలో బాగా సందడి చేస్తున్నాయి. సో ఒక కొత్త స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ మూవీ. సో విడుదల తర్వాత ఈ సినిమా ఎలా ఆకట్టుకుందో మరి మాత్రం వెయిట్ చేయాల్సిందే. సో అయితే టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ వారపు ఇంట్రెస్టింగ్ మూవీలో ఇదైతే ఒకటిగా ఉంది. సో చూద్దాం ఎలా ఉండబోతుంది ఏంటి అనడానికి మనం. సో ఈరోజైతే వెయిట్ చేయాల్సిందే రైట్. మరి ఇప్పుడైతే మాస్టర్ భరత్ ఇంకా బృందం పాడినటువంటి మనం మూవీలోంచి ఈ సూపర్ హిట్ సాంగ్ ఇప్పుడు మనం విందాం. వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 డబుల్ కమిటా లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ వింటున్నారు.

0: FM Rainbow 101.9.
1: Mera Juta.
2: When the drums beat at Bonalu, when the verses of Dasarathi echo, when the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telangana. This is Telanganam, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telanganam, where Telangana lives on radio.
3: వింటూనే ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 డబుల్ కమిటా వింటున్నారు లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్. రైట్, విక్టరీ వెంకటేష్ ఇంకా అనిల్ రావుపూడి కాంబినేషన్ అంటే ప్రేక్షకులకు అయితే ఒక రకమైనటువంటి క్రేజ్ అని చెప్పాలి. ఇప్పుడు వీరిద్దరి కరైకలో రూపొందినటువంటి వెంకీ అనిల్ 5 షూటింగ్ అయితే జోరుగా కొనసాగుతుంది. ఇటీవల భారీ షెడ్యూల్ అయితే స్టార్ట్ అయింది. ఇక వెంకటేష్తో పాటుగా కళ్యాణ్ రామ్ కూడా కీలక పాత్రలో ఇందులో కనిపించనున్నాడట. ఇక కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు. ఇందులో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా రూపొందుతుంది. ఇక అనిల్ రావుపూడి మార్క్ అయితే కామెడీ ప్రేక్షకులను అయితే అలరించనుంది. ఇక ఈ సినిమా కోసం మనం అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఎదురు చూస్తున్నారు. చూద్దాం ఎలా ఉండిపోతుంది. ఇంకా విక్టరీ వెంకటేష్ అనిల్ రావుపూడి కాంబినేషన్ అంటే అదే కదా. సో ఇంకా ఆ స్పెషల్ కామెడీ రాబోతుంది. ఇక దాంతోపాటుగా కళ్యాణ్ రామ్ కూడా ఒక ఇంపార్టెంట్ రోల్లో ఇందులో చేయబోతున్నాడు కదా. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనడానికి మనం కొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. ఎప్పుడైతే భీమ్ సిసిరిలియో ప్రణవి ఆచార్య పాడినటువంటి ఈ సంక్రాంతికి వస్తున్న మూవీ నుంచి ఈ శుభ సాంగ్ మీ అందరి కోసం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: రెయిన్బో కౌంటింగ్ స్టార్ట్స్ అమ్మా. 1, 2, 3 చెప్పు పాత పాట కొత్త పాట రెండు కదా, అయితే వేసుకుందాం ఒక ఎవర్ గ్రీన్ సాంగ్.
1: రెయిన్బో ఎవర్ గ్రీన్.

0: FM Rainbow 101.9.
1: సూపర్ హిట్ రెయిన్బో ఎవర్ గ్రీన్ సాంగ్ విన్నారు కదా. మరి ఈ సూపర్ హిట్ సాంగ్ ఇందాక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడినటువంటి పాట విన్నారు ఒక లైల కోసం అంటూ. మరి ఈ సూపర్ హిట్ సాంగ్ రాముడు కాదు రాక్షసుడు మూవీలోంచి ఇందాక ఆ పాట విన్నారు. వింటి నుండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 డబుల్ కామీటాలో లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ వింటున్నాం కదా. సో మరి మహానటి సినిమా చూశారు కదా, అలాగే సీతారామం సినిమాల్లో కూడా టాలీవుడ్ ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైనటువంటి స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, రైట్? సో మరి ఇప్పుడు మరో బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో తన మన ముందుకు రాబోతున్నారు సినిమాతో. సో ఆయన కెరీర్లో సుమారు 41వ ప్రాజెక్టుగా తిరగొత్తున్నటువంటి DQ-41 సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో అయితే ఒక క్రేజీ అప్డేట్ అయితే వచ్చేసింది. సో మరి ఈ సూపర్ హిట్ మూవీ సంబంధించినటువంటి అఫీషియల్ టైటిల్తో పాటుగా ఫస్ట్ లుక్ పోస్టర్ను కూడా రేపు రిలీజ్ చేయబోతున్నట్టుగా మేకర్స్ అయితే అనౌన్స్ చేశారు. సో చూద్దాం మరి ఈ సందర్భంగా వాళ్ళు ఇచ్చినటువంటి కాన్సెప్ట్ పోస్టర్ చూస్తుంటే ఏదో ఒక ప్యూర్ ఎమోషనల్ లవ్ డ్రామా అని అర్థమవుతోంది. సో లవ్ విల్ స్పోక్ అగైన్, ప్రేమ మళ్ళీ చిగురిస్తుంది అనేటువంటి ఒక ట్యాగ్ లైన్తో ఉన్నటువంటి ఈ పోస్టర్లో ఒక అందమైన చెట్టు, దానిపై పక్షుల గూడు, ఒక కాంపౌండ్ వాల్ ఉన్నటువంటి రెండు కాఫీ కప్పులు పైన ఉన్న రెండు కాఫీ కప్పులు సినిమాపై పాజిటివ్ వైబ్స్ని అయితే క్రియేట్ చేస్తున్నాయి. సో ఏదైతేనే మొత్తానికి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పైన ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తున్నారట. ఇక మరి ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీకి స్టార్ కంపోజర్ జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తుండటం కూడా విశేషం. సో చూద్దాం ఎలా ఉండబోతుంది ఏంటి అనడానికి మాత్రం మనం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడైతే ఎస్పి చరణ్ రమ్య బెహరా పాడినటువంటి ఈ సూపర్ ట్రాక్ మీ అందరి కోసం. స్టే ట్యూన్డ్, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆర్జే వెంకీతో లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ వింటున్నారు.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8.

0: when the drums beat at Bonalu, when the verses of Dasarathi echo. When the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telangana. This is Telanganam, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telanganam, where Telangana lives on radio.
1: వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ వింటున్నారు. రైట్, కోలీవుడ్ స్టార్ నటుడు ఇంకా ధనుష్ మా స్పీడ్తో తన సినిమాలు కంప్లీట్ చేస్తూ వస్తాడని అందరికీ తెలిసిందే. అయితే ఇలా మరి ఇప్పుడు కూడా కొన్ని సినిమాలు ఆల్రెడీ సెట్స్ మీదే ఉన్నాయి. అయితే ఈ సినిమాలు కాకుండా మరో కొత్త సినిమా విషయంలో అయితే క్రేజీ బర్జ్ అయితే ఇప్పుడు నెలకొంది. డివి అంటూ రెండు అక్షరాలు పెట్టి రిలీజ్ చేసినటువంటి పోస్టర్ కోలీవుడ్ సహా తెలుగు ఆడియన్స్లో చాలా ఆసక్తి రేపుతుంది. అయితే ధనుష్తో వర్క్ చేసేటువంటి ఆ డైరెక్టర్ ఎవరు అనేది పెద్ద సస్పెన్స్గా మారిందట. మరి వెట్టిమారన్

వెంకట్ ప్రభు, వినోద్ చోప్రా ఇలా పలువురు దర్శకులతో పాటుగా ఇండియన్ జేమ్స్ కెమరూన్ శంకర్ పేరు కూడా వినిపిస్తోంది. మరి ఇదిలా ఉంటే శంకర్ చేయనున్నటువంటి డ్రీమ్ ప్రాజెక్టు వెల్పరి సినిమా కావచ్చని అనేక రూమర్స్ ఇప్పుడు ధను భారీ ప్రాజెక్టు చుట్టూతా తిరుగుతున్నాయి. సో అసలు ధనుష్ ఎవరితో చేయనున్నాడు అనేది త్వరలోనే క్లారిటీ రానుందట. సో చూద్దాం మరి ఎవరితో చేయబోతున్నాడు, ఎంత ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది మూవీ అనడానికి కొద్ది రోజులు మనం వెయిట్ చేయాల్సిందే. రైట్, ఇప్పుడైతే సూపర్ సాంగ్ విందాం ఖుషీ మూవీలోంచి. ఈ సూపర్ సాంగ్ మీ అందరి కోసం, వింటూనే ఉండండి. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: బతుకమ్మ పూల సోయగం,
1: బోనాల జాతర ఉత్సాహం,
0: ఒగ్గు కథల మేళవింపు,
1: పేరిణి నిత్య వీరత్వం,
0: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
1: నిర్మల్ కళల అందం,
0: సకినాల రుచులు,
1: సర్వపిండి సాంప్రదాయం,
0: పల్లె జానపద సంస్కృతి నుంచి
1: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
0: ప్రతి కథను
1: ప్రతి గాథను
0: ఒడిసిపట్టి
1: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
0: మీకు అందిస్తుంది.

0: ప్రాణం ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో.
1: ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మెల్బోర్న్లో జరిగిన సీఈఓ ఫోరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ 2030 నాటికి భారత్ ఆస్ట్రేలియా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యమన్నారు. ఇరు దేశాల భాగస్వామ్యం హైటెక్ యుగంలోకి అడుగుపెట్టిందని, భారత్ పునరుత్పాదక ఇంధన లక్ష్యాల నేపథ్యంలో అణుశక్తి రంగంలో ఆస్ట్రేలియా యురేనియం నిల్వలతో సహకరించుకోవచ్చని మోదీ పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపురంలో ప్రీమియర్ ఎనర్జీస్ యూనిట్ ప్రారంభమైంది. ఈ యూనిట్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్బాబు, స్థానిక ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పిలుపునిచ్చారు. ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని తమ క్యాంపు కార్యాలయంలో ఓటరు ఎన్యురేషన్ ఫారం నింపి బీఎల్ఓకు అందజేశారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రజా సమస్యలపై పోరాటంలో తమతో పోటీ పడాలని తెలంగాణ రక్షణ సేనా అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సవాలు విసిరారు. చాటుమాటుగా ఈసీకి ఫిర్యాదులు చేస్తున్న ఆ పార్టీతో తాము ఎప్పటికీ జతకట్టబోనని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈరోజు మూసీ నది అభివృద్ధి ప్రాజెక్టు మొదటి విడత పనులను పరిశీలించారు.

రాష్ట్ర సమగ్ర నది పునరుజ్జీవనంలో భాగంగా ఉన్న ఉస్మాన్ సాగర్ నార్సింగి ఎస్టీపీ ప్రాంతం గాంధీ సరోవర్ ప్రాజెక్టు స్థలాలను సందర్శించి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. రాజ్యసభలో బీఆర్ఎస్ పక్ష నేతగా వద్దిరాజు రవిచంద్ర నియమితులయ్యారు. ఫ్లోర్ లీడర్ కెఆర్ సురేష్ రెడ్డి పదవీకాలం ఇటీవల పూర్తికాగా కేసీఆర్ సురేష్ రెడ్డి స్థానంలో వద్దిరాజు రవిచంద్రను నియమించారు. తెలంగాణలో రాగల 5 రోజుల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మొదటి రోజు పలు జిల్లాల్లో గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో మిగిలిన రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఫార్మా దిగ్గజం నోవో నోర్డిక్స్ మధుమేహ బాధితుల కోసం అవీక్లీ పేరిట వారానికి ఒకసారి తీసుకునే ఇన్సులిన్ ఇంజెక్షన్ను దేశీయంగా విడుదల చేసింది. దీని ధర అందుబాటులోనే ఉంటుందని నోర్డిక్స్ ఇండియా ఎండీ విక్రాంత్ శ్రోత్రియా వెల్లడించారు. టైప్ 1, టైప్ 2 డయాబెటీస్ పేషెంట్లు దీనిని తీసుకోవచ్చన్నారు. ఇన్సులిన్ తీసుకోవడాన్ని సులభతరం చేయడం నోవో నోర్డిక్స్ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: రెయిన్బో 101.9
1: స్టూడియో కక్కుల సమయం 4:04 అయింది. ఇప్పుడు వినండి సందేశ్ టు సోల్జర్స్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రపంచంలో వేగవంతమైన ఆర్థిక వ్యవస్థతో దూసుకెళ్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మెల్బోర్న్ మీట్స్ మోదీ సదస్సులో మోదీ మాట్లాడుతూ, భారత్ త్వరలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందన్నారు. 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్స్ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. షాబాద్ మండలం సీతాపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇండియాస్ నెక్స్ట్ జెన్ సోలార్ మాడ్యూల్ యూనిట్ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. తాడిచెర్ల బొగ్గు గనిని సింగరేణికి కేటాయించడం ద్వారా వేలాది మంది కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, సంస్థ ఆర్థికంగా పుంజుకుంటుందని సింగరేణి కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత తొలిసారిగా హైదరాబాద్కు వచ్చిన మంత్రి కిషన్ రెడ్డికి శంషాబాద్లో విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఎల్నినో సవాళ్లను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. సచివాలయంలో మంత్రులు శ్రీధర్బాబు, తుమ్మల నాగేశ్వరరావు అధికారులతో కలిసి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఎల్నినో ప్రభావానికి అనుగుణంగా జిల్లా కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. మూసీ నది పునరుజ్జీవ ప్రాజెక్టు పనులకు సంబంధించి ప్రాజెక్టు పరిధిలోని జోన్ 1A, జోన్ 1B పరిధిలో వివిధ అభివృద్ధి పనులను చేపట్టేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. ఈ 2 జోన్ల పరిధిలో అభివృద్ధి పనుల కోసం 7,345 కోట్లకు పైగా నిధులు విడుదలకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ అమరవీరుల స్మారక చిహ్నంలో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సమావేశం జరిగింది. కమిటీ చైర్మన్ డాక్టర్ కె కేశవరావు, సభ్యులు ప్రొఫెసర్ ఎం కోదండ్రామ్, అద్దంకి దయాకర్ ప్రతినిధులతో

చర్చించారు. ఉద్యమకారులకు ప్రభుత్వ గుర్తింపు పత్రాలు, 250 గజాల నివాస స్థలం, హెల్త్ కార్డులు, నెలవారీ పింఛను అందించాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావు, రాజ్యసభ సభ్యులు వదిరాజు రవిచంద్రను బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా, రాజ్యసభాపక్ష నాయకుడిగా నియమించారు. ఇటీవల కేఆర్ సురేష్ రెడ్డి పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో రవిచంద్రకు ఈ బాధ్యతలు అప్పగించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ నూతన పాలకవర్గం ఈ నెల 11వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తుందని ఆలయ ఈవో భవానీ శంకర్ వెల్లడించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ _HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9, musically yours.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: స్టూడియో కలక సమయం 5:05 దాటి 54 సెకండ్లు అయింది. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం. రంగులమయం ఆర్జే వెంకీతో ఉన్నారు. తాజా ట్యూన్స్ వింటున్నారు. ఇప్పుడైతే ఏఆర్ రెహమాన్ పాడినటువంటి పెద్ది మూవీలోంచి ఈ సూపర్ హిట్ ట్రాక్ మీకోసం వచ్చేస్తుంది. మరి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్లోనే వచ్చినటువంటి పాట ఇది. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించారు ఈ పాటకి. స్టే ట్యూన్డ్. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం, రంగులమయం.

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నమాట. వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. తాజా ట్యూన్స్ వింటున్నారు. ఇప్పుడు వినండి భర్త మహాశైలకు విజ్ఞప్తి మూవీలోంచి ఈ సూపర్ హిట్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది. భీమ్ సిసిరిలియో మ్యూజిక్ కంపోజ్ చేయగా ఇప్పటికి దేవ్ పవార్ లిరిక్స్ అందించారు. మరి యూకే స్వాతిరెడ్డి ఈ సూప్ సాంగ్ ఆలపించారు. స్టే ట్యూన్డ్.

0: FM Rainbow 101.9.
1: ఇంతవరకైతే కూలీ సినిమా నుంచి మోనిక అంటూ సూపర్ హిట్ సాంగ్ విన్నారు సుభాష్ని అండ్ అనిరుద్ధ్ రవిచంద్ర పాడినటువంటి పాట. అది వింటున్నది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. తాజా ట్యూన్స్ వింటున్నారు ఇటువంటి భీమ్ సిసిరిలియో అండ్ స్వాతి రెడ్డి పాడినటువంటి ఈ సూపర్ సాంగ్ మీ అందరి కోసం వచ్చేసింది మ్యాడ్ స్క్వేర్ సినిమా నుంచి. ఈ సూపర్ ట్రాక్ మీ అందరి కోసం భీమ్ సిసిరిలియో మ్యూజిక్ అందించారు ఈ పాటకి, అలాగే సురేష్ గంగుల లిరిక్స్ అందించారు. స్టే ట్యూన్డ్.

0: బతుకమ్మ పూల సోయగం
1: బోనాల జాతర ఉత్సాహం
0: ఒగ్గు కథల మేళవింపు
1: పేరిణి నిత్య వీరత్వం
0: పోచంపల్లి చేనేత నైపుణ్యం
1: నిర్మల్ కళల అందం
0: సకినాల రుచులు
1: సర్వపిండి సాంప్రదాయం
0: పల్లె జానపద సంస్కృతి నుంచి
1: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
0: ప్రతి కథను
1: ప్రతి గాథను
0: ఒడిసిపట్టి
1: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
0: మీకు అందిస్తుంది తెలంగాణం ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో.

0: రెయిన్బో కౌంటింగ్ స్టార్ట్స్ అమ్మా. 1, 2, 3 చెప్పు, పాత పాట కొత్త పాట రెండు కదా. అయితే వేసుకుందాం ఒక ఎవర్ గ్రీన్ సాంగ్.
1: రెయిన్బో ఎవర్ గ్రీన్.

ఈ శుభ సాంగ్కి ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందించారు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి లిరిక్స్ అందించారు. ఈ పాటకి వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 తాజా ట్యూన్స్ వింటున్నారు. ఇప్పుడు వినండి రాము రాథోడ్ అండ్ అదితి భవరాజు పాడినటువంటి బ్యాండ్ మేళ మూవీలోంచి ఈ శుభ ట్రాక్ ఇప్పుడు మీ అందరి కోసం వచ్చేస్తుంది. సో మరి ఈ పాటకి విజయ్ బుల్గనిన్ కంపోజ్ చేశారు మ్యూజిక్, అలాగే లిరిక్స్ వచ్చేసి చంద్రబోస్ రాశారు. స్టే ట్యూన్డ్.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం,
1: ఒగ్గు కథలు,
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలు ఒకవైపు,
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ FM రెయిన్బోలో.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.

FM Rainbow 101.9 స్టూడియో కక్కు సమయం 5:45 ఇప్పుడు వినండి ఆరోగ్య జీవనం కార్యక్రమంలో ఉదర సంబంధిత సమస్యలు యునాని చికిత్స గురించి డాక్టర్ ఎస్జీవి సత్య గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ఉదర సంబంధిత సమస్యలు, యునానీ చికిత్స, ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ యునానీ వైద్య నిపుణురాలు డాక్టర్ ఎస్జీవి సత్య గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు.
1: నమస్కారం సార్.
0: ప్రస్తుత సమాజంలో డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అనే ఉదర సంబంధిత సమస్యలు చాలా మందిలో చూస్తుంటాము. అసలు ఈ ఉదర సంబంధిత వ్యాధులు ముఖ్యంగా ఏమేమి ఉంటాయి, వాటి కారణాలు ఏంటంటారు?
1: ఉదర సంబంధిత వ్యాధుల గురించి యునాని వైద్యంలో మాట్లాడాలి అంటే గనక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అన్నట్టు లెక్క ఇది. ఎందుకు మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఈ స్టమక్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ ఆఫ్ ద బాడీ. ఎందుకు అంటే ఎంతైతే మనము తింటున్నామో ఆ తిన్నది ఇక్కడ డైజెస్ట్ అయిన ఆ రీతిని బట్టే అది లోపలికి అసిమిలేట్ అవుతుంది. సో ఉదర సంబంధిత దీనిలో తీసుకుంటే కనుక మోస్ట్ ఇంపార్టెంట్ ఈరోజు నేను ఈ వేదికగా అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే,

స్టమక్ కి లోపల ఒక లైనింగ్ ఉంటుంది, దాన్ని మ్యూకస్ మెంబ్రెయిన్ అంటారు. ఈ మ్యూకస్ మెంబ్రెయిన్ లో భగవంతుడు ఎంత గొప్ప సెల్స్ ని వాటిల్లో రకరకాల ప్లేసెస్ లో రకరకాల దీంట్లో అమర్చారంటే, ఆయన స్టమక్ లో చూస్తే కనుక ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏదైతే రిలీజ్ అవుతూ ఉంటుందో ఆ సెల్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లోనే ప్రొడ్యూస్ అవుతుంది, కానీ ఆ సెల్స్కి ఏం డ్యామేజ్ అవ్వదు. దాని ఆపోజిట్ వాల్ ఏదైతే ఉంటుందో ఆ

0: సార్లు, 1000 సార్లు, 100000 సార్లు అలా పడుతున్నప్పుడల్లా ఏమవుతూ ఉంటుంది, ఎంతో కొంత అక్కడ సమ్ చిన్న మైన్యూట్ మైనర్ డ్యామేజ్ అవుతుంది అది. అంటే అందరూ చాలా వరకు అందరు ఏమనుకుంటుంటారంటే ఆకలి వేసిన తర్వాతనే తినాలి అన్నట్టుగా అనుకుంటుంటారు. కాదు, ఆకలి వేయకుండానే తినాలి, టైం టు టైం తినాలి. అప్పుడు ఏమవుతుందంటే అలా టైం టు టైం ఆకలి వేయకుండా ఆ టైంకి తినడం మొదలెట్టినట్టయితే కనుక, ఒకటి మీకు ఆ టైంకి స్లోగా యు ఫీల్ ఆకలి అని, రెండోది ఏంటంటే మీరు అలా టైం టు టైం అలవాటు చేసినందువల్ల ఈ కరెక్ట్ ఇది ప్రొడ్యూస్ చేసే టైంకి హైడ్రోక్లోరిక్ యాసిడ్ లోపల ఏదైతే ఆమ్లం ప్రొడ్యూస్ అవుతుంటుందో ఒక్కసారిగా ఇలా బల్క్గా ప్రొడ్యూస్ అవుతుంది, స్లోగా సిక్రిషన్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. అందుకే చూడండి మీకు ఆకలి వేసే టైం అయినట్టుంది అని ఫస్ట్ స్లోగా అంటారు, ఆ తర్వాత నాకు విపరీతమైన ఆకలి వస్తుంది అంటుంటారు. అంటే దాని ప్రొడక్షన్ పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఆ స్టేజ్ రాకుండానే వీళ్ళకి ఎప్పుడైతే స్లోగా వీళ్ళు ఫీల్ అవుతుంటారో అప్పటికే ఫుడ్ అన్నది స్టమక్లో వేసినట్టయితే కనుక కరెక్ట్ ఈ లార్జ్ అమౌంట్ ఆఫ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎప్పుడైతే రిలీజ్ అవుతుందో అక్కడ ఫుడ్ ఉన్నట్టయితే కనుక దాని మీద పడుతుంది అది, ఎప్పుడు పడి ఆ ఫుడ్ డైజెస్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే వీళ్ళు ఆ టైంకి ఫుడ్ పెట్టరో, పెట్టకపోయేసరికి ఏమవుతుందంటే ఈ యాసిడ్ వెళ్ళి అదే స్టమక్లోని అవతల వాల్ మీద పడుతుంది, పడేపటికి ఏమవుతుందంటే అక్కడ ఒక పుండు ఏర్పడు. వేరే ఎక్కడైనా సరే దెబ్బ తగిలింది అనుకోండి, దానికి రెస్ట్ ఇస్తే గనక మీకు తొందరగా అది ఇదవుతుంది. ఇప్పుడు స్టమక్ రెస్ట్ ఇచ్చామంటే చాలు, మిగతా బాడీ అంతా కూడా వీక్ అయిపోతుంది. సో అలా రెస్ట్ ఇవ్వడానికి దానికి అవకాశం లేదు. అలానే తినుకుంటూ పోతే గనక అన్నం మెతుకు అక్కడి నుంచి వెళ్ళినప్పుడల్లా ఆ పుండు ఏదైతే ఉందో దానికి అలా గీసుకుంటూ వెళ్తుంది, అలా వేసుకుంటూ వెళ్ళినప్పుడల్లా అది ఇంకా పెరుగుతూ ఉంటుంది. సో ఇలా కొన్ని సమస్యలు ఉంటాయి అన్నమాట. అందుకనే డైజెస్టివ్ సిస్టమ్ని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకండి, పుండు పడేంత వరకు లాస్ట్ స్టేజ్ వరకు వెయిట్ చేయకండి. స్టార్టింగ్లోనే దాని యొక్క పరిస్థితులు ఏవైతే ఉన్నాయో దాని అవగాహనలోకి తీసుకోవడం చాలా అవసరం. ప్రతి ఒక్కరు మీ స్టమక్ని ఫస్ట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి, ఏ టైంకి ఆకలి వస్తుంది మనకి, అసలు ఆకలి వేయట్లేదు అంటే కూడా అది కూడా వాళ్ళకి
1: సమస్య,
0: ఒక సమస్య రావాలి ఖచ్చితంగా మా దగ్గరికి. ఇప్పుడు టైంకి హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్రొడ్యూస్ అవ్వాలి, అవ్వట్లేదు అంటే ఆకలి వేయట్లేదు అంటే లోపల ప్రొడ్యూస్ అవ్వట్లేదు అన్నట్టు. సో దాన్ని కూడా వెంటనే యునానీ వైద్యుల్ని కలవాలి. వాళ్ళు కలిస్తే కనుక దానికి సంబంధించిన డైట్ చెప్తారు, తర్వాత లైఫ్ స్టైల్ ఇది చేంజెస్ కూడా చేస్తారు.
1: డాక్టర్ గారు, ముఖ్యంగా చాలా మందిలో ఈ టైం తప్పి తినడాలు, ఇర్రెగ్యులర్ ఈటింగ్ హ్యాబిట్స్, ఇర్రెగ్యులర్ స్లీపింగ్ హ్యాబిట్స్ ఇవన్నీ కూడా ఉదర సంబంధిత వ్యాధులు రావడానికి కారణమవుతాయంటారా?
0: ఖచ్చితంగా అవుతాయి సార్. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఆ టైంకి ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది, దానికి ఒక టైం మనం ఎప్పుడు అలవాటు చేస్తే అప్పుడు అవుతుంది. ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే, పూర్వకాలంలో మా తాతగారు పొద్దున్న తింటే రాత్రి తినేవారు, మధ్యలో తినేవారు, ఆయన చిన్నప్పటి నుంచి అలాగే చేశారు. ఆయన బాడీని ట్రైన్అప్ చేయడం అలా ప్రోగ్రామ్ అవుతుంది అనమాట అది. ఇప్పుడు మనకేంటి, చిన్నప్పటి నుంచి మీ అమ్మగారు మీకు మంచిగా గోరుముద్దలు పెట్టి టైం టు టైం ఫుడ్ పెట్టారు, మీకు మధ్యలో వచ్చిన తర్వాత మీరు డిస్టర్బ్ అయ్యారు. సో డిసిప్లిన్ మనం తప్పినట్టు లెక్క. సో మన పేరెంట్స్ కరెక్ట్ గానే నేర్పించారు మనకన్నీ, కరెక్ట్ గానే టైంకి ఫుడ్ పెట్టారు. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి, మీకు డైజెస్టివ్ సిస్టమ్ కి సంబంధించిన డిజార్డర్స్ డిసిప్లిన్డ్ గా ఉండే దీంట్లో 10th class వరకు ఎక్కువగా రావు.
1: ఎందుకంటే తల్లి జాగ్రత్త పడుతుంది,
0: అదే సంగతి. అక్కడ ఆవిడ టైంకి ఫుడ్ పెడుతున్నారు, టైంకి వాళ్ళు లంచ్ టైం అని ఒక టైం ఉంటుంది, ఈవినింగ్ టైం కరెక్ట్ ఉంటుంది, కరెక్ట్ మళ్ళీ డిన్నర్ ఉంటుంది, అలా అన్ని టైం టు టైం నడుస్తున్నప్పటికీ ఏమైపోతుందంటే ఒక డిసిప్లిన్ లైఫ్ ఏర్పడుతుంది. వీళ్ళకి 10 సంవత్సరాలు డిసిప్లిన్ లైఫ్ నేర్పించినంత తర్వాత కూడాను ఎవ్వరు కూడాను తర్వాత అదే డిసిప్లిన్ కంటిన్యూ చేయట్లేదు. రెండోది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ గోర్లు ఎప్పుడైతే మీరు పెంచుకుంటారో, కొంతమంది ఏమంటుంటారంటే మేడం మేము గోర్లు ఏవైతే పెంచుకుంటున్నామో మేము చెంచాలతో తింటామో, అసలు మేము చెయ్యే పెట్టము అని మాట్లాడుతున్నాం. అస్సలు స్పూన్స్తో తిననే తినకూడదు, ఎప్పుడు కూడాను మనం చేత్తో మంచిగా శుభ్రంగా కలుపుకొని తినాలి. అలా తిన్నట్టయితే కనుక ఆ స్పర్శ ఉంటుంది చూసారా, ఆ ఫీల్ అన్నది మన బ్రెయిన్ మన స్టమక్ దానికి రెడీ ప్రిపేర్ అవుతుంది అనమాట ఫుడ్ కోసం. అయితే చాలా వరకు ఏంటంటే స్పూన్స్ తో తినడం వల్ల మీరు అబ్జర్వ్ చేయండి, మనమైనా కానీ బయట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు హోటల్స్ లో వాటిల్లో ఏదో స్పూన్ తో తినాలని సరదా అందరికి, దానిలో మనం కూడా అయితే అదే సరదాలో మనం తినాలని ట్రై చేసి టక్కన్ నోట్లో పెట్టుకుంటాం, వేడిగా ఫీల్ అవుతాం, టక్కన్ మింగేస్తాం. దాన్ని మింగితే తెలియదు అని అనుకుంటాం మనం, చాలా పొరపాటు. మింగితే మనకు సెన్సెస్ తెలియదు ఈ గొంతు దాటిన తర్వాత, ఎందుకంటే లోపల అక్కడ అంతా మ్యూకస్ మెంబ్రేన్స్ లేదు కాబట్టి సెన్సిటివిటీ అనేది ఓన్లీ 4 వరకే ఉంది కాబట్టి. లోపలికి వెళ్ళింది అది కాలడం ఎలా అయినా కాలుస్తుంది అది, ఒకవేళ నోరు కాలితే కనుక ఉమ్మేయండి దాన్ని, అంతేగాని మింగకండి. చాలా మటుకు అందరు చేసే మిస్టేక్ అదే, మింగేస్తుంటారు అలా చేయకండి. అలా చేయడం వల్ల కూడా స్టమక్ చాలా ఇదవుతుంది. తర్వాత ఈ గోర్లు ఏవైతే పెంచుతారో దానిలో ఉన్న మట్టి ఏదైతే ఉందో స్పూన్ పట్టుకున్నా సరే అలా కూడా మైక్రో ఆర్గానిజమ్స్ ఫుడ్ లో ఎంటర్ అయ్యి లోపలికి,
1: హైజీన్ లేకపోతే ఖచ్చితంగా డిసీజెస్ ఇన్వైట్ చేసినట్టే,
0: ఖచ్చితంగా ఇన్వైట్ చేసినట్టు.
1: డాక్టర్ గారు, ఇరిటేబుల్ బోల్ సిండ్రోమ్ అని, హైపర్ అసిడిటీ అని,

0: ఇండైజెషన్ అని, కాన్స్టిపేషన్ అని, డయేరియా అని రకరకాల ఉదర సంబంధిత వ్యాధులు ఉంటాయి. వీటన్నిటికీ సమాధానము మీరు చెప్పినట్టు లైఫ్ స్టైల్ని ఆల్టర్ చేసుకోవడము, అలాగే భోజన పద్ధతులు కూడా సమయానుకూలంగా తీసుకోవడమే సమాధానం అంటారా, లేదంటే ఇతరత్ర ఇంకేమైనా పాటించాల్సినవి ఉన్నాయంటారు?
1: ఇప్పుడు ఇవన్నీ పాటించినా కానీ కొన్ని కొన్నిసార్లు ఏమైపోతుందంటే మనకి నీరు కరెక్ట్గా రావట్లేదు. క్లోరినేటెడ్ వాటర్, అసలు సెలయర్లో నీళ్లు ఎవరు తాగలుగుతున్నారు చెప్పండి, ఇది తాగిన గొంతు పట్టేస్తుంది. సో దానివల్ల ఏమైపోతుందంటే నేచర్కి ఎట్లా దూరంగా జరుగుతాం, జరగలేము అలా అని. ఎందుకంటే ఫుడ్ లోపలికి వెళ్ళాలి కదా, వెళ్తేనే కదా, ఇప్పుడు ఆ ఫుడ్ వచ్చేది నేచర్ నుంచే కదా. సో వాటిలో పెస్టిసైడ్స్ ఇవన్నీ వేయడం వల్ల ఏమైపోతుందంటే అలా కూడా వీళ్ళ ప్రమేయం లేకున్నా కానీ ఉదర సంబంధ వ్యాధులు వస్తున్నాయి.
0: ఇలా వ్యాధులు వచ్చిన వాళ్ళకి యునాని వైద్య విధానంలో ఏ రకమైన చికిత్స అందుబాటులో ఉంది?
1: యునానిలో చాలా చక్కటి మెడిసిన్స్ ఉంటాయి సార్, జవర్ష రాజియానా, జవర్ష కమౌని, జవర్ష షాహి, అలా రకరకాలుగా అర్కే బాధ్యాన్ అని ఇలా ఎన్నో రకరకాల మెడిసిన్స్ ఉన్నాయి. సో ఈ మెడిసిన్స్ ద్వారాను వీటిలన్నిటి ద్వారాను కూడాను యునాని వైద్యంలో ఉదర సంబంధిత వ్యాధులకి ట్రీట్మెంట్స్ ఉంటాయి. సమ్టైమ్స్ ఈ క్యాన్సర్స్ కూడా ఉంటాయి, సో వాటి కూడా యునానిలో చాలా చక్కటి మెడిసిన్స్ ఉంటుంటాయి. అండ్ కొంతమందికి ఏంటంటే డైజెషన్ సరిగ్గా కాని వాళ్ళకి లోపలంతా కూడాను అలా అక్యుములేట్ అయిపోయిన వాళ్ళకు కొంతమందికి మేము ఈవెన్ వామిటింగ్స్ ద్వారా కూడాను వాళ్ళకి అదంతా కూడాను క్లీన్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎవరికైతే కాన్స్టిపేషన్ అంటే మోషన్ సరిగ్గా ఉండదో వాళ్ళకి ఆ మోషన్ ఫ్రీ చేయడం వల్ల కూడాను వాళ్ళకి చాలా మటుకు అక్కడ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా అన్ని ప్రాబ్లమ్స్కి చెప్పాలి అంటే అటు ఇది లేకుండా అది ఉండదేమో అన్నట్టుగా చెప్పాలి అంటే కనుక కాన్స్టిపేషన్. సో ఫ్రీ మోషన్ అయ్యేలాగా ప్రతి ఒక్కరూ చూసుకోవాల్సింది. కుదరటం లేదు అంటే కనుక వెంటనే యునాని వైద్యుల్ని సంప్రదించాల్సిందే. అంతేకాని హైపర్ ఎసిడిటీ అంటే ఎప్పుడైతే మంట ఎక్కువైపోతుందో, కడుపులో మంట అంటుంటారు చూడండి, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఇలా లైఫ్ స్టైల్ కనుక వాళ్ళు మార్చుకున్నట్టయితే కనుక రాత్రి 8:30 పడుకున్నంటే కనుక ఇక మిగతాదంతా మీరు ఏం చేయక్కర్లేదు సార్. రాత్రి 8:30 పడుకుంటే ఏమవుతుందంటే మార్నింగ్ 3 to 5 మధ్యలో మెలకు వస్తుంది. ఎవరికైతే 3-4 మెలకు వస్తుందో వాళ్ళకి 7 అయ్యేప్పటికి గంట కొడుతూ ఉంటుంది కడుపులో. ఎవరు పట్టకపోతే వీళ్ళే ఒంటిలోకి వెళ్ళి వంట నేర్చుకొని మరీ నేర్చేసుకొని మరీ తింటారు, అంటే ఆకలి స్టార్ట్ అవుతుంది. 7:00 ఎవరైతే తింటారో వాళ్ళకి 12:30 అయ్యేప్పటికి ఆకలి వేస్తుంది. 12:30 ఎవరైతే లంచ్ చేస్తారో వాళ్ళకి రాత్రి 7:00 డిన్నర్ ఆకలి వేస్తుంటుంది, అంటే తొందరగా ఇచ్చడం వల్ల. వీళ్ళు ఎప్పుడైతే ఇదంతా డిస్టర్బ్ చేసి లేవడమే ఉదయం 10-11 లేచారనుకోండి, ఇంకా వాళ్ళు 2-3 తింటున్నారు. వాళ్ళు 2-3 తినేవాళ్ళు రాత్రి మళ్ళీ 11:00 తింటున్నారు, 10-11 సైకిల్ డిస్టర్బ్ అయిపోతుంటుంది వాళ్ళకి. దానివల్ల అన్ని రోగాలు రావడము, ఒక డిసిప్లిన్ లేకపోవడము, సరైన ఇలాంటి టైం తప్పి ఎప్పుడైతే ఫుడ్ తీసుకుంటుంటారో ఆ టైంలో ఏమవుతుందంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వదు. ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వకపోయేసరికి ఏంటంటే డైజెషన్ సరిగ్గా అవ్వకపోయేసరికి ఏమవుతుందంటే ఇన్కంప్లీట్గా కిందికి వెళ్ళిపోవాల్సిందే కదా, అది 2.5 తర్వాత ఆటోమేటిక్గా వెళ్ళిపోవాల్సిందే కిందికి. అలా వెళ్తూ ఆ ప్రాసెస్లో ఏమైపోతుందంటే రద్దీ అహ్లాత్ అంటారు మా దగ్గర, అంటే హ్యూమర్స్ ఏవైతే బాడీలో చెప్పబడ్డాయో ఈ లాస్ట్ ఎండ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను ఏంటంటే బాగా దానిలో రద్దీ అంటే చాలా కోర్స్ మెటీరియల్, బాడీకి డైజెస్ట్ కాని మెటీరియల్, వేస్ట్ మెటీరియల్ అంతా కూడాను బాడీలోకి అబ్జర్బ్ అవ్వడం. సో ఈ అబ్జర్బ్ అయిన ఈ వేస్ట్ మెటీరియలే వెళ్ళి లాస్ట్ ఈ స్టోన్స్, అబ్స్ట్రక్షన్స్ ఏవైతే తయారవుతుంటాయో అవన్నీ ఇలాంటి మెటీరియల్ నుంచి, అన్డైజెస్టెడ్ ఫుడ్ నుంచి బాడీలోకి అబ్జర్బ్ అయిన ఆ అహ్లాత్ నుంచే ప్రొడ్యూస్ అవుతాయి.
0: ఉదర సంబంధ వ్యాధుల విషయంలో ఏ సింప్టమ్స్ ని గమనించి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంట, అలార్మింగ్ సింప్టమ్స్ ఏమున్నాయి?
1: ఫస్ట్ ఎవరికైతే ఆకలి టైంకి జరగట్లేదు, తర్వాత కడుపులో వాళ్ళకి చెస్ట్లో బర్న్ మంటలాగా ఫీల్ అవుతూ ఉంటారు, మోషన్ ఫ్రీగా ఉండదు లేదా లూజ్ మోషన్స్ అవుతూ ఉంటాయో, లేదు అంటే కనుక వాళ్ళకి తిన్న తర్వాత ఆ తిన్నదంతా కూడాను పుల్లగా త్రేన్పులు గొంతులోకి రావడము, డైజెషన్ కావట్లేదు అని వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. కొన్నిసార్లు బ్లోటింగ్ అంటే ఉబ్బసంగా ఏదో కడుపు అంతా ఉబ్బరంగా ఉంది, కడుపు ఉబ్బిపోయింది అంటుంటారు. ఇలా ఉన్న వాళ్ళందరూ కూడాను ఏంటంటే ఆయిల్ అన్నది వెంటనే ఫస్ట్ స్టాప్ చేయాలి.
0: ఉదర సంబంధిత సమస్యల్ని నిర్ధారించడానికి ఏమైనా డయాగ్నోస్టిక్ టెస్ట్ ఉన్నాయంటారా?
1: చాలా చక్కటి క్వశ్చన్ అడిగారు సార్. కొంతమంది ఏం చేస్తున్నారంటే మామూలుగా ఈ సింప్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సింప్టమ్స్ ద్వారానే మనకి క్లియర్ గా తెలిసిపోతుంది ఏది ఈ అసిడిటీ కానీ హైపర్ అసిడిటీ కానీ లేదంటే వాళ్ళకి అన్నం అరక్కపోవడం కానీ ఇవన్నీ. ఇలాంటి వాటి కోసం అని చెప్పి అందరూ ఏం చేస్తున్నారంటే ఎవ్రీ 6 ఎండోస్కోపీ చేయించుకుంటున్నారు కొంతమంది. ఎండోస్కోపీ అంటే ఏంటి, బాడీలోకి మన గొంతు అన్నవాహిక దీని నుంచి స్టమక్లోకి వీటిలన్నిటిలోకి ఒక ట్యూబ్ని పంపిస్తాను. ఎప్పుడన్నా మీ గొంతులోకి మీ స్టమక్లోకి ఎండోస్కోపీ అనే ఆ ట్యూబుల లోపలికి వెళ్ళి బయటకు వస్తున్నాయి అంటే కనుక ఏం డ్యామేజ్ అవ్వవా, ఆ వాల్స్ అన్ని కూడాను

0: డ్యామేజ్ అవ్వవా, గీరుకోవా, అసలే లోపల అల్సర్ ఉంది. మీరు ఇంకా ఇవన్నీ కూడా చేసి ముందు మళ్ళీ పైకి వచ్చినట్టు వెళ్ళేటప్పుడు ఒక డ్యామేజ్, వెనక్కి వచ్చేటప్పుడు ఒక డ్యామేజ్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఎండోస్కోపీ వల్లనే అన్ని ట్రీట్మెంట్స్ జరుగుతాయి అని మాత్రం ఊహలో ఉండకండి. అది ఎండోస్కోపీ అనేది ట్రీట్మెంట్ కానే కాదు అసలు, ఇట్స్ ఎ డయాగ్నోస్టిక్ ప్రాసెస్. ఎన్నో లేటెస్ట్గా ఎంతో అడ్వాన్స్మెంట్ వచ్చేసింది, ఆ బ్లడ్ టెస్ట్లలో కూడా తెలుస్తుంది, వాటిల్లో తెలుసుకోండి. అంతేకాని మాటి మాటికి దయచేసి ఎండోస్కోపీలు చేయించుకోకండి. ఓన్లీ ఎమర్జెన్సీస్లో మాత్రమే, మనిషి స్పృహలో లేనప్పుడు మాత్రమే ఎండోస్కోపీలు చేయాలి.
1: చివరగా డాక్టర్ గారు, ఉదర సంబంధిత వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే ఏ రకమైన జాగ్రత్తలు నిత్య జీవితంలో పాటించాలంటారు?
0: ఒక్కటే ఒకటి సార్, ఎందుకంటే వీళ్ళు టైం టు తినాలి, కరెక్ట్ గా వాటర్ తాగాలి, కరెక్ట్ గా పళ్ళు తినాలి. మీ తినే ఆహారంలో ప్లేట్లో సగం పైన ఫ్రూట్స్ వెజిటబుల్స్ వీటితోనే నింపేయాలంతా కూడాను. ఇలా కనుక చేసినట్టయితేనే ఉదర సంబంధిత వ్యాధులు ఏవైతున్నాయో వాటిని ప్రివెంట్ చేయొచ్చు, వాటికి ట్రీట్మెంట్ చేయొచ్చు. రాత్రి 8:30కి పడుకోవాలి అని మేమందరినీ ఏదైతే రిక్వెస్ట్ చేస్తున్నామో అది వాళ్ళు గనక ఖచ్చితంగా పాటించినట్టయితే గనక డెఫినెట్ గా వాళ్ళ లైఫ్ లో మార్పు ఉంటుంది.
1: ఒక విధంగా చెప్పాలంటే ప్రముఖ నానుడి ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ మేక్స్ ఎ మ్యాన్ హెల్తీ వెల్తీ అండ్ వైజ్ అంటారు, అది అక్షర సత్యం,
0: దానిలో డౌట్ లేదు సార్. ముఖ్యంగా ఈ మ్యూకస్ మెంబ్రేన్ ఏదైతే మనం ఇందాక డిస్కస్ చేసుకున్నామో ఆ మ్యూకస్ మెంబ్రేన్ రిపేర్ చేసుకునే టైం ఏది అంటే రాత్రి 8:30 నుంచి ఉదయం 3 వరకు. అందుకే 7 తర్వాత ఇంకేం తినకండి అంటారు.
1: చాలా మంచి విషయాలు తెలియజేసారు డాక్టర్ గారు, నమస్కారం.
0: థ్యాంక్ యూ సార్.

మీరింతవరకు ఆరోగ్య జీవనం కార్యక్రమంలో ఉదర సంబంధిత సమస్యలు, యునానీ చికిత్స గురించి డాక్టర్ ఎస్జీవి సత్యగారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

FM Rainbow 101.9. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 6:01 అయింది. ఎస్, మనం ఉన్నాం జెన్ జీ యువ ప్రోగ్రాంలో. సో ఇవాళ జెన్ జీ యువ ప్రోగ్రాంలో ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకుందాం. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 6:11 అయితే అయిపోయింది. మనం ఉన్నాం జెన్జీ యువ ప్రోగ్రాంలో. సో ఇవాళ జెన్జీ యువ ప్రోగ్రాంలో ఒక చిన్న కథ చెప్పుకుందామా? ఒక శిల్పి పెద్ద రాయిని చెక్కుతున్నట్ట. ఒక వ్యక్తి వచ్చి అతన్ని ఇలా అడిగాడు, ఇప్పటికీ 100 సార్లు సుత్తితో కొట్టావు ఈ రాయిని, కానీ పగల్లేదు కదా, ఎందుకింత శ్రమ పడతావు అని. దానికి శిల్పి నవ్వి ఇలా సమాధానం చెప్పాట, 101వ దెబ్బకు తప్పకుండా పగులుతుంది, కానీ పగలడానికి కారణం ఒక్క ఆ దెబ్బే కాదు కదా, ముందున్న 100 దెబ్బలు కారణమే. మన విజయము కూడా అలాగే. మనకు కనిపించిన చిన్న చిన్న ప్రయత్నాలు కనిపించకుండానే ఉంటాయి, కానీ ఈ చిన్న చిన్న ప్రయత్నాలే ఒకరోజు గొప్ప ఫలితాలనిస్తాయి. ఎవ్రీడే ఒక స్మాల్ న్యూ టాస్క్, ఒక చిన్న లెర్నింగ్, ఒక చిన్న అడుగు డెఫినెట్లీ పెద్ద మార్గాన్ని మనకి చూపిస్తాయి. ఏమంటారు? స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 విత్ దిస్ బ్యూటిఫుల్ మ్యూజిక్ కమింగ్ అప్.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 6:27 అయింది సరిగ్గా. ఎస్, మనం ఉన్నాం జెన్జీ యువ ప్రోగ్రాంలో. సో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఎందుకు మనం పెద్ద పెద్ద మార్పుల కోసం మాత్రమే ఆలోచిస్తూ ఉంటాం? యూజువల్గా ఏదైనా టార్గెట్ పెట్టుకున్నప్పుడు చాలా పెద్దదిగా మాత్రమే ఎందుకు పెట్టుకుంటాము? అంటే ఫర్ ఎగ్జాంపుల్, న్యూ ఇయర్ రాగానే మనం పెద్ద పెద్ద రిజల్యూషన్స్ తీసేసుకుంటాం. ఈ సంవత్సరం 20 కిలోల బరువులు తగ్గాలి, లేదా ఈ సంవత్సరం 50 పుస్తకాలు చదవాలి, ప్రతిరోజు 4 గంటలకు పైగా చదువుకోవాలి, ఇలాంటి బోల్డ్ అని పెద్ద పెద్ద రిజల్యూషన్స్ పెట్టేసుకుంటాం. ఎస్, నౌ ద హాఫ్ ఇయర్ పాస్ అయిపోయింది కాబట్టి మన రెజల్యూషన్స్ని మనం లుక్ బ్యాక్ చేసుకోవాలి. ఈ రెజల్యూషన్స్ పెట్టుకున్నప్పుడు మొదటి వారం బాగానే ఉంటుంది, తర్వాత అలసట వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ పాత జీవితం అలా సాగిపోతూ ఉంటుంది మనలో చాలామందికి. సో ఇది ఎందుకు జరుగుతుంది అని నిపుణులు చెప్తున్నారు అంటే, మనం మార్పును చాలా పెద్దదిగా ఊహిస్తాం, కానీ నిజానికి చిన్న చిన్న అలవాట్లే పెద్ద ఫలితాలను ఇస్తాయి అంటున్నారు నిపుణులు. సో ఏ రకమైన లక్ష్యం పెట్టుకున్నా చిన్న చిన్న అడుగులు ఎవ్రీడే అది చేస్తూ, చిన్న చిన్న అడుగులు వేస్తూ మీ సామ్రాజ్యాన్ని మీరు ఈజీగా నిర్మించుకోవచ్చు అన్నమాట. ఏమంటారు, మీరు వింటున్నారు

0: FM Rainbow 101.9.
1: ఏ బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్ చిక్ డిక్ చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
2: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 6:40. మనం ఉన్నాం జెన్ జీ యువ ప్రోగ్రాంలో. సో మనం ఇవాళ జెన్ జీ యువ ప్రోగ్రాంలో ఒక 1% మార్పు గురించి మాట్లాడుకుంటున్నాం కదా. చిన్న చిన్న అడుగులు వేస్తూ పెద్ద పెద్ద లక్ష్యాల వైపు ఎలా వెళ్ళగలరు అనే టాపిక్ గురించి మనమైతే మాట్లాడుకుంటున్నాం. సో ఈ 1% మార్పుని మన జీవితంలోని 4 ముఖ్యమైన రంగాలలోకి తెస్తే అది ఎంతటి అద్భుతాన్ని మనకిస్తుంది అనేది మాట్లాడుకుందాం. మన జీవితంలోని 4 ముఖ్యమైన రంగాలు ఏంటి అంటే, ఫస్ట్ది ఆరోగ్యం. రోజుకి 15-20 నిమిషాలు ఖచ్చితంగా నడవడం ప్రారంభిస్తాను ఇవాళ్టి నుండి. అంటే ఒకటేసారి నేను 2 అవర్స్ నడుస్తాను, 3 అవర్స్ నడుస్తాను అనుకోకుండా 15-20 మినిట్స్ డెఫినెట్గా నడుస్తాను. అండ్ వారానికి ఒక 10 నిమిషాలు అలా పెంచుకుంటూ వెళ్తాను. ఇదంత సులభంగా ఉంది కదా వినడానికి, అండ్ చేసేటప్పుడు కూడా చాలా క్విక్గా అయిపోతుంది. లిఫ్ట్కు బదులుగా మెట్లు ఎక్కుతాను, 1 గ్లాస్ ఎక్కువ నీరు తాగుతాను. ఇవన్నీ చిన్న చిన్న మార్పులే, కానీ వీటి వల్ల పెద్ద ఆరోగ్యానికి మూలమైన శక్తిని మనం చేకూర్చిన వాళ్ళం అవుతాం. సో ఇలా మన జీవితంలోని ముఖ్యమైన రంగాలలో ఈ 1% చేంజ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తే ఎంత బాగుంటుంది అనేది మీరు ఆలోచిస్తూ ఉండండి. ఈలోపు మీకోసం ఒక సూపర్ ట్రాక్ వచ్చేస్తుంది. ఈ సూపర్ సాంగ్ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురంభీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం
1: ఒగ్గు కథలు
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలొక వైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్జ్ పై. స్టూడియో క్లాక్ లో సమయం 6:51 అయింది. మనం ఉన్నాం జెన్ జీ యువ ప్రోగ్రామ్ లో. సో ఇవాళ జెన్ జీ యువ ప్రోగ్రామ్ లో మనం 1% మార్పు గురించి మాట్లాడుకుంటున్నాం. అలాగే మన జీవితంలోని 4 ముఖ్యమైన రంగాలు అండ్ వాటిలో ఈ 1% చేంజ్ని ఇంప్లిమెంట్ చేస్తే ఎలాంటి ఫలితాలు పొందొచ్చు అనే టాపిక్ మీద అయితే మనం మాట్లాడుకుంటున్నాం. ఆరోగ్యం గురించి మాట్లాడుకున్నాం, దాని తర్వాత జ్ఞానం. మనము ఒకటేసారి పెద్ద పెద్ద పుస్తకాలు చదవాలి అంటే అవ్వకపోవచ్చు, కానీ చదవాలని మనకి చాలా ఆసక్తిగా ఉంటుంది. అప్పుడు మనం రోజుకి నేను 5 నుంచి 10 పేజీలు మాత్రమే చదువుతాను అని అనుకుంటే సంవత్సరానికి ఎన్ని పేజీలు కంప్లీట్ చేయగలుగుతారు? ఒక్కసారి ఆలోచించండి. సో ఇది చిన్న విషయమే, కానీ డెఫినెట్లీ ఇన్ ద కోర్స్ ఆఫ్ టైం చాలా పెద్దదిగా కనిపిస్తుంది. అలాగే 3 ముఖ్యమైన రంగం సంబంధాలు. మనం కుటుంబంతో, కుటుంబ సభ్యులతో నిజంగా ఎంతసేపు టైంని కేటాయిస్తాం ఎవ్రీ సింగిల్ డే? ఆలోచిస్తుంటే మన బిజీ లైఫ్లో కొంత తక్కువ సమయమే కేటాయిస్తాం అనిపిస్తుంది కదా. 5 నిమిషాలు మనస్ఫూర్తిగా సంభాషణ కూడా బంధాన్ని ఎంతో బలపరుస్తుంది. అది 5 నిమిషాలే, కానీ మీ మాటకి ఎంతో గొప్ప పవర్ ఉంటుంది. 4 ఇంపార్టెంట్ రంగం ఏంటంటే మనసు. మీరు అన్నిటికంటే ముఖ్యమైనది, మీకు మీరే కదండి. సో రోజుకి 2 నిమిషాల కృతజ్ఞత పాటించడం, అలాగే ఈరోజు నాకు జరిగిన ఒక 3 మంచి విషయాలు అని ఆలోచించుకోవడం మిమ్మల్ని మీరు ఉత్తేజపరచుకోవడం, ప్రశాంతపరచుకోవడం, మెంటల్ హెల్త్ గురించి ఆలోచించడం ఎంతో ఎంతో ముఖ్యం. దట్ విల్ నాట్ టేక్ మచ్ టైమ్, కానీ దట్ విల్ గివ్ అ గ్రేటర్ గ్రేటర్ ఇంపాక్ట్. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఆర్ 1% ఇన్ ఆర్ జెన్ జీ యు ఆర్ టుడే. యూ హ్యావ్ అ బ్యూటిఫుల్ సాంగ్ లైన్డ్ అప్. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్ లో సమయం 7:01 అయింది. అంటే మన హలో రెయిన్బో టైం స్టార్ట్ అయిపోయిందనమాట. సో హలో రెయిన్బోలో డిఫరెంట్ టాపిక్స్ మీద మాట్లాడుకుంటాం అండ్ డిఫరెంట్ గేమ్స్ కూడా ఆడుకుంటాం కదా. సో ఇవాళైతే ఒక కొత్త గేమ్తో మీ ముందుకు వచ్చేసాను. ఇవాళ హలో రెయిన్బోలో గేమ్ ఏంటంటే, ఏవైనా ఒక్కటే, ఎందుకంటే అందరూ కాలర్స్ చెప్పాలి కాబట్టి, ఏదైనా ఒక పండు పేరు తెలుగులో చెప్పాలి. ఓకే, సో ముందు కాలర్ చెప్పిన పండు పేరు మళ్ళీ నెక్స్ట్ కాలర్ చెప్పకూడదు. సో అలా అందరు కాలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ పండ్ల పేర్లు తెలుగులో చెప్పాలి. సో దిస్ ఇస్ అవర్ టాపిక్ ఫర్ ఆల్ హలో రెయిన్బో టుడే. సో మీరు నాకు కాల్ చేయాల్సిన మా నంబర్స్ 0402323 0030, 0402323 4821 అండ్ 0402970 4715. సో మొదటి కాలర్ లైన్లోకి వచ్చే ముందు ఈ సూపర్ ట్రాక్ అయితే మీకోసం, ఈ సూపర్ సాంగ్ వినేసిన తర్వాత మనం ఫస్ట్ కాలర్తో మాట్లాడేసేద్దాం. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: Hey, did you hear what's happening in Hyderabad this weekend?
1: No, tell me. I don't want to miss out.
0: Then tune in to Vibrant Hyderabad on FM Rainbow 101.9, your one-stop show for all the city's events, concerts and cultural buzz.
1: That's so cool. So I'll know what's happening in Secunderabad too.
0: Absolutely. From food fest to film screenings, Vibrant Hyderabad keeps you plugged into the pearls of the Twin Cities.
2: Don't just live in Hyderabad. Celebrate it with Vibrant Hyderabad. Every day at 8 a.m.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. మనం ఉన్నాం హలో రెయిన్బోలో. అండ్ ఇవాల్టి హలో రెయిన్బోలో టాపిక్ ఏంటంటే, ఏదైనా ఒక ఫ్రూట్ పేరు తెలుగులో చెప్పాలి. కాలర్ అయితే లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం.
4: హలో
3: హలో, నమస్తే అండి.
4: నమస్తే అండి, మంగా భాస్కర్.
3: నమస్తే మంగా భాస్కర్ గారు, ఎలా ఉన్నారు? ఎస్, సూపర్ గుడ్ అండి.
4: బ్రహ్మాండంగా ఉన్నామండి, మంచి పండులాగా ఉన్నాం.
3: సో
4: ఆశ ఎక్కువ కాబట్టి పెద్ద పండు.
3: ఓకే,
4: పనస పండు.
3: సూపర్ సూపర్ మంగా భాస్కర్ గారు. ఎస్, మళ్ళీ పనస పండు ఎవరు చెప్పడానికి ఉండదు, ఇంకొక పండు పేరు చెప్పాలి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్.
4: థ్యాంక్ యూ.
3: థ్యాంక్ యూ అండి. మరో కాలర్ కూడా లైన్ లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. హలో
5: హలో,
3: నమస్తే అండి.
5: నమస్తే.
3: నమస్తే అండి, మీ పేరు?
5: నా పేరు లావణ్య.
3: లావణ్య, లావణ్య గారు ఖైరతాబాద్ నుంచి. ఎస్, చెప్పేసేయండి పండు పేరు.
5: ఏంగు సంత్రా.
3: సంత్రా, సూపర్ అండి.
5: ఏంగు ఏంగులు, అదే రేగి పండ్లు ఎంబడి
3: వస్తాయి. అవును అవును,
5: అది కూడా ఫ్రూటే కదా.
3: అవును, సూపర్ అండి. రేర్ వన్ కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్.
5: థ్యాంక్ యూ.
3: సో మరో కాలర్తో మాట్లాడే ముందు ఒక సూపర్ సాంగ్ వినేసేద్దాం.

మళ్ళీ ఒక్కసారి నంబర్స్ రిపీట్ చేస్తాను. పండ్ల పేరు తెలుగులో చెప్పాలి. సో దిస్ ఇస్ ద టాపిక్ అండ్ రిపీట్ అవ్వకూడదు అని చెప్పాను. సో అలా ఇవాళ మన హలో రెయిన్బోలో చక్కగా ఆడేసుకుందాం తెలుగులో పండ్ల పేర్లు వింటూ. సో మన కాలర్స్కి ఫోన్ నంబర్స్ ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను. 0402323 0030, 0402323 4821, అండ్ 0402970 4715. ఇప్పుడు ఈ సూపర్ ట్రాక్ తర్వాత మళ్ళీ కాలర్స్తో మాట్లాడేసేద్దాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM రెయిన్బో 101.0.

0: FM Rainbow 101.9.
1: ఏంది బ్రో, కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
2: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
1: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, గానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
2: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
1: సూపర్! అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
2: Yes, don't miss it.
3: Stay tuned, stay bright. Vibrant Hyderabad on FM Rainbow 101.9.
4: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై.

0: నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 7:13 మనము నామ్ హలో రెయిన్బో ప్రోగ్రామ్లో. సో మాట్లాడేసేద్దాం మన కాలర్తో. హలో,
1: గుడ్ ఈవినింగ్ మేడం.
0: వెరీ గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు?
1: నరసింహారెడ్డి మేడం, ప్రేమాతిపేట రాజేంద్ర నగర్.
0: ఓకే అండి, నరసింహారెడ్డి గారు. ఎస్, చెప్పేసేయండి. పండు పేరు తెలుగులో?
1: నేరేడు పళ్ళు మేడం.
0: నేరేడు పళ్ళు, సూపర్ అండి. ఎస్, థ్యాంక్ యూ
1: మేడం. యాపిల్ ఏమంటారు మేడం తెలుగులో?
0: యాపిల్ నా, చూద్దాం ఎవరైనా చెప్పగలుగుతారేమో. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. సో మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. హలో,
2: నమస్కారం మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
2: నా పేరు మురళీధర్ మేడం, జగద్గిరిగుట్ట. ఇప్పుడున్న తరంలో ఫ్రూట్స్ పేరు తెలుగులో చెప్పడం, వాటిని ఆస్వాదించడం, ఆరోగ్యకరం అన్నట్టుగా మీరు ఇలాంటి కాన్సెప్ట్ పెట్టడం చాలా అభినందనీయం మేడం, మీకు, ఆర్జే గారికి, మన రేపు గారికి.
0: థ్యాంక్ యూ అండి.
2: సారి క్వశ్చన్ అడిగారు, యాపిల్ ఏమంటారు? సేపు పండు అంటారు.
0: సేపు పండు, కరెక్ట్.
2: అరటి పండు, ఇంకా అలాంటి పండ్లు చాలా ఉన్నాయి. పిల్లలు కూడా రాత్రి పూట పండ్లు సేవించి పడుకుంటే, యోగాలో కూడా గురుజులు చెప్తున్నారు ఆరోగ్యానికి మంచిది. ఫ్రూట్ డే అని పెడుతున్నారు, యాపిల్ డే. కొన్ని ప్రైవేట్ పాఠశాలలో, అంటే కార్పొరేట్ అనుకోవచ్చు, ఉన్న యాపిల్ డే అని పెట్టారు. మేమేం చేసాం, ఎన్జిఓస్ గా గవర్నమెంట్ స్కూల్లో బనానా డే పెట్టి పిల్లలందరూ కూడా బనానా డే చేసాం మొన్న.
0: సూపర్ అండి.
2: పిల్లలందరూ తక్కువ కాస్ట్ లో అయిపోతుంది. చాలా మంది డోనర్స్ ఉన్నారు, 1000 మంది స్టూడెంట్స్ కాబట్టి చాలా మంది ఉంటారు. 1000 మందితో చిన్న అట్టి పండు తోటి బనానా డే చేయగలిగాం. అంటే పెద్ద స్కూల్ అయితే ఒక్కొక్కరి దగ్గర 100 రూపాయలు కలెక్ట్ చేసి యాపిల్ డే చేశారు. ఇక్కడ చాలా తక్కువ ఖర్చే కాలేదు స్టూడెంట్స్ కి, అలా చేశాం. అందరూ ఇలాగే ఫ్రూట్ మీరు మాట్లాడడం, ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ.
0: థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. మరో కాలర్ కూడా లైన్ లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. హలో, హలో,
3: హలో,
0: హలో, నమస్తే అండి. మీ పేరు?
3: నా పేరు రేణుక అండి.
0: రేణుక గారు, ఎస్, చెప్పండి. పండు పేరు తెలుగులో ఏదన్నా?
3: మామిడి పండు అండి.
0: మామిడి పండు,
3: కింగ్ ఆఫ్ ఫ్రూట్స్.
0: ఎస్, సూపర్ అండి రేణుక గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో మనం బోల్డ్ ఎంతమంది కాలర్స్ తోటి అయితే మాట్లాడేసేద్దాం. నేను ఒకసారి నంబర్ మళ్ళీ రిపీట్ చేస్తాను, 0402323003030, 0402324821 అండ్ 0402970475. ఇప్పుడైతే మీకోసం ఒక సూపర్ ట్రాక్ వచ్చేస్తుంది, ఆ సూపర్ సాంగ్ తర్వాత మళ్ళీ కలర్స్తో మాట్లాడేసేద్దాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM రెయిన్బో 101.9.

0: Did you know there's a theatre fest at Ravindra Bharati tonight?
1: What? I had no clue.
0: That's why you need Vibrant Hyderabad.
1: Vibrant Hyderabad? What's that?
0: It's the show that tells you what's happening, where it's happening, and why you should be there.
1: Sounds like the ultimate city guide on radio.
0: Exactly. Hyderabad and Secunderabad come alive every day. And Vibrant Hyderabad, make sure you don't miss a beat.
1: Catch the vibe.
0: Catch the city. Every day at 8 a.m. only on FM Rainbow 101.9.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్యా. స్టూడియో క్లాక్ లో సమయం 7:22 అయిపోయింది. మనం ఉన్నాం హలో రెయిన్బో ప్రోగ్రామ్ లో. సో ఇవాళ హలో రెయిన్బో ప్రోగ్రామ్ లో నేను అడిగింది ఏంటంటే పండ్ల పేర్లు తెలుగులో చెప్పుకుందామని. సో ఎంతోమంది కాలర్స్ కాల్ చేసి పండ్ల పేర్లు చెప్తున్నారు, అండ్ పండ్ల పేరు రిపీట్ అవ్వకూడదు అని చెప్పాను. ఒకవేళ రిపీట్ అవుతే నేను చెప్తాను, మీరు మరో పండ్ల పేరు కూడా చెప్పచ్చు. సో మరో కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. హలో,
3: గుడ్ ఈవినింగ్ మేడం.
2: వెరీ గుడ్ ఈవినింగ్ అండి, మీ పేరు?
3: ఓం శాంతి, నమస్కారం అండి. నా పేరు పోల్శెట్టి మెహర్ బాబా, జూబ్లీహిల్స్ నుంచి మాట్లాడుతున్నానండి.
2: ఓకే అండి.
3: ఇక పోతే అండి, మంగళభాస్కర్ గారు చెప్పేసినట్టున్నారని దాన్ని పనసపొడిని ఏమంటా ఏమని అడుగుతారని కొచ్చినేస్తే, తండ్రి గరగర, తల్లి పీచు పీచు, బిడ్డలు రత్నమాణిక్యాలు అంటే ఏమిటంటే పనసపొండు అంటారండి. కానీ అనార్ దానిమ్మ పండు అండి, హిందీలో అనార్ అంటారు, తెలుగులో దానిమ్మ పండు అంటారండి. మాల్ రిక్వెస్ట్ మేడం, మధ్యాహ్నం ఓలేటి ప్రభాకర్ రావు గారు ఏదో నా మీద పాట పాడారండి,
2: మరో కాలర్ కూడా లైన్ లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. హలో.
4: హలో, గుడ్ ఈవినింగ్ అండి.
2: వెరీ గుడ్ ఈవినింగ్ అండి, మీ పేరు?
4: రేణుక అండి.
2: రేణుక గారు, ఎస్ చెప్పండి.
4: పండ్ల పేరు?
2: పండు పేరు తెలుగులో
4: అల్లనేరేడు పండు.
2: అల్లనేరేడు పండు, సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి రేణుక గారు. మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. హలో.
5: హలో, నమస్కారం సత్య గారు.
2: నమస్కారం.

0: అండి,
1: ఒలేటి వారండి, బాగున్నారా?
0: ఎస్ అండి, సూపర్. మీరు ఎలా ఉన్నారు?
1: నేను కూడా బహుత్ బడియా హై, చాలా బాగున్నాను.
0: ఓకే అండి. సో పండు పేరు తెలుగులో.
1: దానికన్నా ముందు ఒకటి, రాను రానంటూనే సిన్నదో సిన్నదో రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నది. దీంట్లో అన్ని రకాల పళ్ళు వచ్చేస్తాయి కదమ్మా,
0: ఆ పాటలో వస్తాయి.
1: సరే ఇప్పుడు ఆన్ ఎయిర్ అయినమ్మా.
0: ఎస్ అండి, మీరు పండు పేరు చెప్పండి తెలుగులో. ఎస్, ఆన్ ఎయిర్.
1: అరటి పండు చెప్పేశారా?
0: అరటి పండు అయిపోయింది.
1: దెబ్బ పండు, దెబ్బ పండు,
0: దెబ్బ
1: దెబ్బ పండు
0: పండు,
1: అంటారు,
0: దెబ్బ పండు.
1: దెబ్బ
0: యా,
1: పండు. ఓకేనా?
0: ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. ఎస్, ఒక సూపర్ సాంగ్ అయితే మీకోసం వెయిట్ చేస్తుంది. సూపర్ సాంగ్ తర్వాత మళ్ళీ మన కాలర్స్తో మాట్లాడదాం. సో ఈ గేమే ఎందుకు తీసుకున్నావు సత్య అని మీరు కనుక అడిగితే, ఇది ఒక రిఫ్రెషింగ్ మూమెంట్లా, రిఫ్రెషింగ్ సెషన్లా ఉంటుంది కదా. పళ్ళ పేరు యూజువల్గా మనం ఇంగ్లీష్లో ఎక్కువగా వింటూ ఉంటాం. సో తెలుగులో మన పళ్ళ పేరు వినడం, డిఫరెంట్ పళ్ళ పేరు గురించి ఆలోచించడం, అసలు పళ్ళను ఒకసారి థాట్ ప్రాసెస్లో తెచ్చుకోవడం, ఇవన్నీ ఒక సూపర్ మైండ్ గేమే కదా. సో అందుకనే ఇది తీసుకున్నాను ఇవాళ ఈ సూపర్ ట్రాక్. తర్వాత మళ్ళీ మన కాలర్స్తో మాట్లాడేసేద్దాం. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్యా. స్టూడియో క్లాక్లో సమయం 7:29 మనం ఉన్నాం హలో రెయిన్బోలో. అండ్ ద టాపిక్ ఆఫ్ హలో రెయిన్బో టుడే ఇస్ పండ్ల పేర్లు చెప్పాలి, అది తెలుగులో. అండ్ రిపీట్ అయిన పండు పేరు కాకుండా కొత్త పండు పేరు చెప్పాలి. సో తెలుగులో ఉన్న డిఫరెంట్ పండ్ల పేర్లు ఈ హలో రెయిన్బోలో వినాలి అనేదే ఈ గేమ్ యొక్క కాన్సెప్ట్. సో ఇప్పుడు కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. హలో, నమస్తే అండి.
1: హలో,
0: నమస్తే అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: నా పేరు చంద్రయ్య మేడం.
0: చంద్రయ్య గారు, ఎస్ చెప్పేసేయండి. పండు పేరు తెలుగులో
1: చింతపండు పండు మేడం.
0: చింతపండు పండ.
1: చింతపండు చెట్టు ఉంటాయి.
0: అవును అవును అవును. ఓకే, అవును, చింతపండు చెట్టు ఉంటుంది.
1: చింతపండు కాదు మేడం, చింతపండు పండు.
0: చింతపళ్ళు పడ. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. చాలా యునిక్ పండు చెప్పారు కదా, సూపర్. హలో,
2: శుభ సాయంత్రం మేడం.
0: గుడ్ ఈవినింగ్. శుభ సాయంత్రం అండి, గుడ్ ఈవినింగ్. మీ పేరు?
2: నా పేరు రామాచారి. ఉదయం కాదు మాట్లాడుతున్నాం. సీతాఫలం.
0: సీతాఫలం
2: బొప్పాయి పండు, సీతాఫలం
0: రెండు చెప్పేశారా మీరు. నెక్స్ట్ కాలర్కి తగ్గిపోతాయి మరి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. మరో కాలర్తో కూడా మాట్లాడేసేద్దాం. హలో
3: హలో
0: హలో, నమస్తే అండి, మీ పేరు?
3: హలో
0: హలో హలో, నమస్తే అండి, మీ పేరు?
3: నమస్తే అండి. హలో, నమస్తే అండి.
0: నమస్తే అండి, మీ పేరండి?
3: నా పేరు కృష్ణ రాయుడు అండి. మేము కేఎస్ఎల్ టౌన్షిప్ కుందనపల్లి నుంచి మాట్లాడుతున్నాం అండి.
0: ఓకే అండి, చెప్పేసేయండి మరి పండు పేరు తెలుగులో.
3: మేడం, ఇప్పుడు ఎక్కువగా అంతరించిపోతున్న కొన్ని పళ్ళ పేర్లు అయితే ఉన్నాయండి. మనం రామాయణం గురించి మాట్లాడుకోవాలి. సీతాఫలం, రామాఫలం, లక్ష్మణ ఫలం,
0: కరెక్ట్.
3: అలాగే కొన్ని కొన్ని కొన్ని ఉదాహరణకి సీజన్ లో బాగా దొరికేవైనటి నేరేడు పండ్లు వేరే వాళ్ళు శ్రోతలు ఎవరైనా చెప్పుకుంటారు.
0: చెప్పారండి, సీతాఫలం కూడా చెప్పారు, బట్ మీరు రామాఫలం, లక్ష్మణ ఫలం కూడా చెప్పారు. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో మరిన్ని కాలర్స్తో మాట్లాడేసేద్దాం. అంతకుముందు ఒకసారి నంబర్స్ రిపీట్ చేస్తాను. 0402323 00 0402 3 4 8 2 1 and 0402 9 7 0 4 7 1 5. ఇప్పుడైతే ఒక సూపర్ ట్రాక్ వచ్చేస్తుంది మీకోసం, సూపర్ సాంగ్. తర్వాత మళ్ళీ మన కాలర్స్తో మాట్లాడేసేద్దాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్ లో సమయం 7:37 అయితే అయిపోయింది. మనం ఉన్నాం హలో రెయిన్బోలో. సో ఇవాళ హలో రెయిన్బోలో మనం ఆడుతున్న ఒక చిన్న గేమ్ ఏంటి అంటే పండ్ల పేరు చెప్పాలి, అది తెలుగులో. సో కలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. హలో
1: హలో
0: హలో నమస్తే అండి, మీ పేరు?
1: నమస్తే, నా పేరు కౌశల్య, మైసూర్ నుంచి మాట్లాడుతున్నాను.
0: నమస్తే కౌశల్య గారు. ఎస్, పండు పేరు చెప్పేస్తారా తెలుగు?
1: పండు పేరు అనాస పండు.
0: అనాస పండు, సూపర్ అండి కౌశల్య గారు. నెక్స్ట్ కాలర్ తో కూడా మాట్లాడేసిద్దాం. హలో హలో
2: సత్య.
0: హలో నమస్తే అండి.
2: నేను రమణ, మా లాస్ట్ లో పడిపోయినా.
0: నమస్తే రమణయ్య గారు, ఎలా ఉన్నారండి? దొరికేసింది కాల్.
2: దొరికేసింది. మేడిపండు
0: ఏంటండి?
2: మేడిపండు.
0: మేడిపండు
2: అంటారు. మేడిపండు.
0: ఎస్ ఎస్,
2: మేడిపండు.
0: సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్.
2: సరిపోయిందా?
0: ఎస్ సరిపోయింది, థ్యాంక్
2: యూ.
0: చెప్పండి ఇంకోటి. ఓకే, సో సారీ కాల్ కట్ అయిపోయింది. సో మరో కాలర్తో కూడా మాట్లాడేసేద్దాం. చాలా చాలా కాల్స్ వచ్చేస్తున్నాయి ఇవాళ. హలో హలో నమస్తే అండి.
3: నమస్తే అండి.
0: నమస్తే అండి, మీ పేరు?
3: అనిల్ కుమార్.
0: అనిల్ కుమార్ గారు. ఎస్ అండి, చెప్పేసేయండి పండు పేరు తెలుగులో.
3: యాక్చువల్గా ఊర్లో దొరికేవండి ఇవి. ఇక్కడ

0: పలుకులు అంటారు.
1: అవును అవును, చిన్నప్పుడు అమ్మేవాళ్ళు ఇళ్ల దగ్గరకు వచ్చి కూడా.
0: అది తార పలుకులు అని చేస్తారు కదా, ఆ సీడ్ ఉంటుంది అనమాట. అది మొరి పండ్లు ఒకటి ఉండేది ఊర్లో, ప్లస్ ఇంకొకటి పరికి పండ్లు అంటారండి.
1: ఓకే,
0: పరికి పండ్లు కూడా అది చిన్న ఏమంటారు విత్తనంతో క్రిస్పీగా క్రంచిగా ఉంటది అనమాట చిన్నవి.
1: ఓకే నైస్ అండి,
0: ఊర్లో దొరికేవి అందుకని.
1: థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండ్ లెట్ ఇస్ ఆల్ నో అబౌట్ ఇట్ అనిల్ కుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరో కాలర్తో కూడా మాట్లాడేసేద్దాం, లైన్లో ఉన్నారు. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు?
2: శుభ సాయంత్రం మేడం గారు, ఎలా ఉన్నారు మేడం గారు?
1: గుడ్ అండి, బాగున్నాను. మీ పేరండి?
2: చాలా బాగున్నానమ్మా.
1: చెప్పండి. బ్యాక్ వాయిస్ ఎక్కువ వస్తుంది. ఎస్ చెప్పండి.
2: ఇప్పుడు చెప్పానమ్మా.
1: ఎస్ చెప్పండి. పండు పేరు తెలుగులో
2: ఏదమ్మా?
1: పండు పేరు ఏదన్నా తెలుగులో చెప్పాలి.
2: తెలుగులో చెప్పాలమ్మా?
1: ఏదన్నా పండు పేరు తెలుగులో చెప్పాలి.
2: దాలిమ పండు అమ్మా.
1: దానిమ్మ పండు అయిపోయింది చెప్పేశారు. ఇంకొకటి అట్టి పండు కూడా అయిపోయింది. ఇంకోటి
2: అల్ల నేరేడు పండు.
1: అల్ల నేరేడు పండు కూడా అయిపోయింది. సపోర్టా అవ్వలేదు. ఎస్ సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో ఇప్పుడైతే మీకోసం ఒక బ్యూటిఫుల్ ట్రాక్ వెయిట్ చేస్తుంది. ఈ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత మళ్ళీ మన కాలర్స్తో మాట్లాడేసేద్దాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్యా. స్టూడియో క్లాక్ లో సమయం 7:44 అయిపోయింది. మనం ఉన్నాం హలో రెయిన్బో ప్రోగ్రామ్ లో. సో మాట్లాడేసేద్దాం మన నెక్స్ట్ కాలర్ తోటి. హలో
1: హలో
0: హలో, నమస్తే అండి. మీ పేరు?
1: యా నమస్తే, నా పేరు సుష్మా, సికింద్రాబాద్ నుంచి మాట్లాడుతున్నా.
0: హలో సుష్మా గారు.
1: యా సో నైస్, సూపర్ ట్రాక్స్ తెలుసా?
0: ఓ థ్యాంక్ యూ.
1: చేస్తున్నది మీ మాట కూడా చాలా బాగుంటది. అదే చూసి నేను మాట్లాడుతున్నా. యాక్చువల్ నాకు తెలుగులో అంత రాదు.
0: ఓకే,
1: బట్ పండ్ల పేరు నాకు రావు, కానీ కొన్ని నేను చెప్తా. పనస పండు.
0: ఓకే, పనస పండు. పనస పండు ఫస్ట్ ఫస్ట్ చెప్పేశారు. ఇంకేదన్నా ట్రై చేస్తారా? జామకాయ చెప్పలేదు. యా సూపర్ సుష్మా.
1: జామపండు.
0: యా జామపండు సూపర్ సుష్మా. థ్యాంక్
1: యూ. థ్యాంక్ యూ కనెక్ట్ చేశారు మీరు. ఇలా చేయగానే కనెక్ట్ అయినాను తెలుసా? చాలా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ,
0: థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్.
1: మీ వాయిస్ విని మాట్లాడదాం అనిపించింది.
0: ఓ థ్యాంక్ యూ
1: గురించి.
0: థ్యాంక్ యూ సో మచ్ సుష్మా గారు. దాట్ వాజ్ సో సో సో స్వీట్ ఆఫ్ యూ. సో మరో కాలర్ కూడా లైన్ లో ఉన్నారు, మాట్లాడేసేద్దాం. హలో
2: హలో
0: హలో, నమస్తే అండి. మీ పేరు?
2: నేను గుంటూరు నుంచి కుమార్ని మాట్లాడుతున్నానండి.
0: ఓకే అండి, పండు పేరు చెప్తారా తెలుగులో?
2: చెప్తా అండి, చీమ చింతకాయలని అంటారు.
0: అవును.
2: తర్వాత చీంతమ్మకాయలని అంటారు. మరి మారేడు పళ్ళు, నేరేడు పళ్ళు అని.
0: ఎస్ ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. బ్యూటిఫుల్ గా ఎన్నో పండ్ల పేరు కూడా చెప్తున్నారు. దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడేసిద్దాం. హలో.
3: సంధ్యావందనం అండి. సత్యా గారు.
0: సంధ్యావందనం అండి. మీ పేరు?
3: మురళి అండి.
0: మురళి గారు, ఎస్ చెప్పేసేయండి. పండు పేరు తెలుగులో.
3: పండు పేరు తెలుగులో వాటర్ మిలన్ ని పుచ్చపండు అంటారు.
0: పుచ్చపండు చెప్పలేదండి ఎవరు. థ్యాంక్ యూ.
3: మస్కు మిలన్ కర్బూజా.
0: కర్బూజా, ఎస్
3: మస్కు మిలన్ కర్బూజా. గ్రేప్స్ ని ద్రాక్ష, ద్రాక్ష పండు.
0: ఓకే ఓకే ఓకే, కరెక్ట్ అండి. మీరు చిత్రి చెప్పేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ కాలింగ్. సో దిస్ ఈస్ ద ఇంట్రెస్టింగ్ గేమ్ కదా. మనకి పళ్ళన్నీ, పళ్ళ పేర్లన్నీ అలా ఫ్లాష్ అయిపోతూ ఉంటాయి. అసలు ఒక పళ్ళ చాటే వచ్చేస్తుంది మన బ్రెయిన్లో విజువల్గా తెలియకుండా. దిస్ ఇస్ సో సో ఇంట్రెస్టింగ్ అండ్ కాలర్స్ చెప్పే విధానం కూడా నాకు కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఒక బ్యూటిఫుల్ ట్రాక్ వెయిట్ చేస్తుంది మీకోసం, ఈ బ్యూటిఫుల్ సాంగ్. తర్వాత మళ్ళీ మన కాలర్స్తో మాట్లాడేసేద్దాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్యా. స్టూడియో క్లాక్లో సమయం 7:52. సో మన లాస్ట్ 2 కాలర్స్ తోటైతే మాట్లాడేసేద్దాం. అండ్ ఆ కాలర్స్ కూడా ఏ పండ్ల పేర్లు చెప్తారో వినేసేద్దాం. హలో హలో
1: హలో సత్యా గారు, గుడ్ ఈవినింగ్.
0: వెరీ గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు?
1: గుడ్ ఈవినింగ్ అండి, నా పేరు రాధా.
0: రాధా గారు, ఓకే అండి. ఏ పండు చెప్పబోతున్నారు తెలుగులో?
1: పండు అండి.
0: ఏంటండి?
1: ఆరెంజ్. ఆరెంజ్
0: ఆరెంజ్ కమలా పండు. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో హలో హలో నమస్తే అండి.
2: గుడ్ ఈవినింగ్ అక్క.
0: వెరీ గుడ్ ఈవినింగ్ నాన్న. నీ పేరు?
2: వైష్ణవి.
0: వైష్ణవి, ఓకే. సో ఏ పండు చెప్పబోతున్నావు?
2: హలో.
0: ఓకే వైష్ణవి, ఏం పండు? వైష్ణవి నీ వాయిస్ కొంచెం డిస్కనెక్టెడ్గా వస్తుంది. ఏ పండు చెప్పబోతున్నావు?
2: సీతపండు.
0: ఓకే వైష్ణవి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ అవర్ హలో రెయిన్బో టుడే. బోల్డ్ అని పండ్ల పేర్లు విన్నాం కదా, పండ్ల పేర్లు అందులో తెలుగులో. అండ్ మనకైతే ఎన్నో పండ్ల పేర్లు డెఫినెట్గా గుర్తొచ్చుంటాయి. సో మన కాలేజ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండ్ టెలింగ్ ద ఫ్రూట్స్ నేమ్స్. సో ఇప్పుడు సూపర్ ట్రాక్స్ వచ్చేస్తున్నాయి మీకోసం. సూపర్ ట్రాక్స్ తర్వాత మనం మళ్ళీ తెలంగాణలో కలుసుకుందాం. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. సరిగ్గా 8 గంటలకు న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఆస్ట్రేలియాలో మార్వెల్ స్టేడియంలో జరిగిన మెల్బోర్న్ మీట్స్ మోదీ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్లో మేక్ ఇన్ ఇండియా ఒక గ్లోబల్ బ్రాండ్గా మారిందని పేర్కొన్నారు. భారత్ ఆస్ట్రేలియాల మధ్య సంబంధాలు అత్యంత శక్తివంతంగా, వేగంగా వృద్ధి చెందుతున్నాయని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక అవగాహన వేగవంతం కావడంతో పాటు ఆర్థిక సహకారం మరింతగా పెంపొందిందని విక్రమ్ మిస్త్రీ వెల్లడించారు. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ వర్సిటీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్టిక్ట్లో జరిగిన ఈ వేడుకలో స్పోర్ట్స్ వర్సిటీ వెబ్సైట్ లోగోను పీటీ ఉషతో కలిసి ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. 8వ ఖేలో ఇండియన్ గేమ్స్కు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనుందని ప్రకటించారు. మోదీ నాయకత్వంలో దేశం ముందుకెళ్తోందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. 1993లో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తమ గ్రామంలో రోడ్లు సరిగా లేవని, మోదీ హయాంలో కుగ్రామాలకు సైతం రోడ్లు వేయించారని అన్నారు. 98% గ్రామాలకు 4G సేవలు అందుబాటులోకి వచ్చాయని జేపీ నడ్డా గుర్తు చేశారు. బీబీనగర్ ఎయిమ్స్ను కేంద్ర మంత్రి జేపీ నడ్డా సందర్శించారు. మోదీ నేతృత్వంలో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, మోదీ ప్రభుత్వం వచ్చాక కొత్తగా 23 ఎయిమ్స్లు వచ్చాయన్నారు. 1000 కోట్లతో బీబీనగర్ ఎయిమ్స్ నిర్మాణం జరుగుతోందని, రోజుకు 1800 ఓపీ వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పవనాలు వీస్తున్నట్టు కేటీఆర్ వెల్లడించారు. సీఎం సొంత సర్వేలోనే ఈ విషయం తేలిందన్నారు. సీఎం తన పరిపాలన నాయకత్వంపై సర్వే చేయించుకున్నారని, ఆ సర్వేలో కాంగ్రెస్పై ప్రజా వ్యతిరేకత చాలా స్పష్టంగా వ్యక్తమైందని వివరించారు. ఎల్నినో ప్రభావానికి అనుగుణంగా జిల్లాల వారీ కార్యాచరణ చేపట్టాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈరోజు ఎల్నినో ప్రభావంపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఎల్నినో పరిస్థితులపై రాష్ట ప్రభుత్వం పూర్తి అప్రమత్తంగా ఉందని మంత్రి ఉత్తమ్ వివరించారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వదంతులను నమ్మవద్దని, అధికారుల సూచనలే పాటించాలని ఉత్తమ్ సూచించారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఈరోజు బ్రిస్టల్లోని కౌంటీ గ్రౌండ్లో 4వ T20 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 10:00 ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్ లో సమయం 8:04 అయింది. మనం ఉన్నాం తెలంగాణ ప్రోగ్రాంలో. సో తెలంగాణ ప్రోగ్రాంలో ప్రతిరోజు తెలంగాణ యొక్క హిస్టరీ, ఆర్ట్, కల్చర్, సినిమా, లిటరేచర్, టూరిజం ఇలాంటి డిఫరెంట్ టాపిక్స్ మీద మనం వింటూ ఉంటాం కదా. సో ఇవాల్టి రోజున ప్రకృతి ఒడిలో దాగి ఉన్న ఒక అద్భుతమైన ఆభరణం గురించి మన తెలంగాణ ప్రోగ్రాంలో మాట్లాడుకుందాం. ఆ అందమైన ప్రకృతి కానుకే భోగాత జలపాతం. దానిని ప్రేమగా తెలంగాణ నయాగరా అని కూడా పిలుస్తాం. మనకు సెలవులు వస్తే మనలో చాలామంది దూర ప్రాంతాలకు వెళ్ళాలి అని అనుకుంటారు. కానీ మన తెలంగాణలోనే ప్రకృతి ప్రేమికులను ఆశ్చర్యపరిచే ఎన్నో అందాలు ఉన్నాయి. వాటిలో భోగాత జలపాతం ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది అంటే అది ఏమాత్రం అతిశయోక్తి కాదు. సో ఇవాల్టి తెలంగాణ ప్రోగ్రాంలో మనం భోగాత జలపాతాల గురించి ఎన్నో విశేషాలు తెలుసుకుందాం విత్ బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: ఏంది బ్రో, కాళ్ళ చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు.
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, గానీ ఎక్కడెళ్లాలో ఏమెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్! అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: ఎస్, డోంట్ మిస్ ఇట్.
2: Stay tuned, stay bright. Vibrant Hyderabad on FM Rainbow 101.9.

భోగాతా జలపాతాలు ఎక్కడున్నాయి? భోగాతా జలపాతం తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలోని వాజేడు మండలం సమీపంలో ఉంది. దట్టమైన అడవుల మధ్య ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా ప్రవహించే ఈ జలపాతం ప్రతి సందర్శకుణ్ణి మంత్రముగ్ధుణ్ణి చేస్తుంది. ఈ ప్రాంతానికి వెళ్లే మార్గం కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. పచ్చని అడవులు, కొండలు, గ్రామీణ ప్రాంతాలు, గ్రామీణ వాతావరణం మనసుకు ఎంత ఉత్సాహంగా ఉంటుంది చెప్పండి. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రైన్ 101.9లో తెలంగాణ ప్రోగ్రామ్. సో ఇవాళ తెలంగాణలో మనం భోగాతా జలపాతాల గురించి తెలుసుకుంటున్నాం. మరిన్ని విశేషాలు తెలుసుకునే ముందు ఈ సూపర్ ట్రాక్ మీకోసం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రైన్ 101.9.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్
2: 2324085.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్యా. స్టూడియో క్లాక్లో సమయం 8:27 మనం ఉన్నాం తెలంగాణ ప్రోగ్రాంలో భోగాత జలపాతాల గురించి మాట్లాడుకుంటూ. అసలు తెలంగాణ నయాగరాగా భోగాత జలపాతాలను ఎందుకు పిలుస్తారు? భోగాత జలపాతాల ఎత్తు కంటే దాని వెడల్పు, నీరు విస్తరించి కిందకు జాలువారే తీరు ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. వర్షాకాలంలో నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నప్పుడు అది ఒక తెల్లని తెరలా కనిపిస్తుందిట. ఆ దృశ్యం చూస్తే ప్రకృతి తన కళాత్మకతను మన ముందు నిలిపినట్టే అనిపిస్తుంది. అందుకే దీనిని మనం మన తెలంగాణ నయాగరాగా భావిస్తాం భోగాత జలపాతాలను. భోగాత జలపాతాల గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

భోగాతా జలపాతాల దగ్గరుండే ప్రకృతి అందాలను ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిందే. ఉదయం సూర్యకిరణాలు నీటిపై పడుతూ ఉంటే ఆ సూర్యకిరణాలకు మెరిసే ఆ నీటి బిందువులను చూస్తే వజ్రాలను చూసినట్టే అనిపిస్తుంది. వజ్రాలలా జారి పడుతున్నట్టు కనిపించే ఒక అద్భుతమైన దృశ్యం అది. చుట్టూ పక్షుల కిలకిలా రావాలు, అడవుల్లో వీచే గాలి, నీటి గలగలా శబ్దం, ఇవన్నీ కలిపి ఒక అద్భుతమైన సంగీతంగా మనకి వినిపిస్తూ ఉంటుంది. ప్రకృతి మనకిచ్చిన ఒక అరుదైన సంగీత కచేరీ అని అనిపిస్తుంది భోగాతా జలపాతాల దగ్గర శబ్దాలను ఆస్వాదించినప్పుడు. అసలు భోగాతా జలపాతాలకు ఎప్పుడు వెళ్ళడం సరైన సమయం? భోగాతా జలపాతాలకు సందర్శించడానికి ఉత్తమ సమయంగా భావించింది జులై టు నవంబర్. ఈ జులై టు నవంబర్ కాలాన్ని ఉత్తమ సమయంగా భావిస్తారు. అది ఎందుకు అంటే వర్షాలు పడిన తర్వాత జలపాతం తన

పూర్తి అందాన్ని సంతరిస్తుంది కాబట్టి. అయితే భారీ వర్షాలు పడినప్పుడు మాత్రం జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. బోగాతా జలపాతాల గురించి మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం మన తెలంగాణ ప్రోగ్రాంలో ఓన్లీ ఆన్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

భోగాత జలపాతాల అందాల గురించి ఎన్నో విశేషాలు విన్నాం కదా. ప్రకృతి మనకిచ్చిన గొప్ప వరమనే చెప్పుకోవాలి భోగాత జలపాతాలు. ప్రకృతి మనకిచ్చిన ఈ వరాన్ని కాపాడుకోవలసిన బాధ్యత కూడా మనందరి మీదే ఉంది కదా. మనం వెళ్ళినప్పుడు ప్లాస్టిక్ వాడకుండా, చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకుండా, నీటిని కలుషితం చేయకుండా, అడవి జంతువులకు ఇబ్బంది పరచకుండా మన తర్వాత వచ్చే తరాలకు కూడా ఈ అందాన్ని ఇలాగే అందించే బాధ్యత మన మీదే ఉంటుంది. సో ప్రకృతి మనకు ఇచ్చిన ప్రతి బహుమతి అమూల్యమైనది. భోగాత జలపాతం కేవలం ఒక పర్యాటక ప్రదేశం కాదు, అది తెలంగాణ ప్రకృతి వైభవానికి ఒక ప్రతీక. ఒక్కసారి అక్కడికి వెళ్ళి ఆ నీటి సవ్వడిని వింటే మనసు ప్రశాంతంగా మారుతుంది, అలసట మాయమైపోతుంది, ప్రకృతిపై ప్రేమ మరింత పెరుగుతుంది. ఇవే ఈరోజు భోగాత జలపాతం యొక్క విశేషాలు. కొన్ని విశేషాల గురించి అయితే మాట్లాడుకోగలిగాం మన తెలంగాణ షోలో. మళ్ళీ మరో ఆసక్తికరమైన అంశంతో మీ ముందుకు వచ్చేస్తుంది మీ తెలంగాణ షో. అప్పటి వరకు ప్రకృతి అందాలను ప్రేమిద్దాం, తెలంగాణ అందాలను ప్రపంచానికి పరిచయం చేద్దాం. This is your Telangana show by your RJ Sathya.

0: Did you know there's a theater fest at Rakendra Bharati tonight?
1: What? I had no clue.
0: That's why you need Vibrant Hyderabad.
1: Vibrant Hyderabad? What's that?
0: It's the show that tells you what's happening, where it's happening, and why you should be there.
1: Sounds like the ultimate city guide on radio.
0: Exactly. Hyderabad and Sikidrabad come alive every day. And Vibrant Hyderabad, make sure you don't miss a beat.
1: Catch the vibe.
0: Catch the city. Every day at 8 a.m. only on FM Rainbow 101.9.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నా పేరు ఆర్జే సత్య. సో స్టూడియో క్లాక్లో సమయం 9:03. సో ఇప్పుడైతే రిమ్జిమ్ హైదరాబాద్ టైం అయిపోయిందనమాట. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం చాలా సులభమైనది, కానీ మన జీవితానికి ఎంతో అందంగా మార్చగలిగే ఒక శక్తి ఉన్న విషయం, అదే నవ్వు. నవ్వు ఎందుకు ఉత్తమ ఔషధంగా గుర్తింపబడుతుంది? ఒక చిన్న ప్రశ్నతో మొదలు పెడదాం. ఈరోజు మీరు మనస్ఫూర్తిగా ఎన్నిసార్లు నవ్వారు? ఒక్కసారి ఆలోచించండి. చిన్నప్పుడు రోజుకు 100 సార్లు నవ్వుతూనే ఉంటాం. చిన్న చిన్న విషయాలకు కూడా కడుపుబ్బా నవ్విన రోజులుంటాయి. కానీ పెద్దయ్యాక మనం అలా నవ్విన రోజులను మన చేతి వేళ్ల మీద గుర్తుపెట్టుకోవచ్చేమో. అది ఎందుకలా నవ్వనేది తగ్గిపోతూ వస్తోంది? ఈరోజు మీరు ఎన్నిసార్లు నవ్వారు, ఎన్నిసార్లు సంతోషంగా ఉన్నారు? ఈ విషయం గురించి మాట్లాడుకుందాం మన రిమ్జిమ్ హైదరాబాద్ షోలో. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్ లో సమయం 9:15 మనం ఉన్నాం రిమ్ జిమ్ హైదరాబాద్ షోలో. సో ఇవాళ రిమ్ జిమ్ హైదరాబాద్ షోలో మనం ఎంతో ఇంపార్టెంట్ అయిన ఒక టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం, అదే నవ్వు. నవ్వు మన శరీరానికి చాలా మేలు చేస్తుంది. వైద్యులు కూడా చెప్పేది ఏంటంటే, మనస్ఫూర్తిగా నవ్వితే శరీరంలో ఆనందాన్ని కలిగించే రసాయనాలు విడుదలవుతాయట. నవ్వినప్పుడు ఒత్తిడి తగ్గుతుంది, మనసు తేలిక పడుతుంది, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, ముఖంలో కొత్త కాంతి కూడా వస్తుందట, అలసట తగ్గిపోతుంది. సో ఒక్క నవ్వు వల్ల ఇన్ని లాభాలున్నాయి అనంటే, నిపుణులు కూడా చెప్తున్నారు అనంటే, మనస్ఫూర్తిగా ప్రతిరోజు నవ్వడం చాలా ఇంపార్టెంట్ అండి. సో రిమెంబర్ దట్ యువర్ స్మైల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఆన్ దిస్ నోట్ కీప్ స్మైలింగ్. దిస్ ఇస్ యువర్ ఆర్జే సత్య సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: 140 करोड़ एस्पिरेशन से भरे राष्ट्र है। हम अधीर है, बेसब्र है। हम दुनिया की सबसे तेजी से बढ़ती इकोनॉमी है, लेकिन हम जल्द से जल्द दुनिया की टॉप 3 इकोनॉमी बनना चाहते हैं।
1: Speaking at the Melbourne Meets Modi event, Prime Minister Modi also referred to Operation Sindoor. He said the operation demonstrated the effectiveness of India's homegrown defense systems in carrying out anti-terror operations. Mr. Modi said the India-Australia partnership has reached new heights, driven by shared values, strong people-to-people ties, and expanding cooperation across key sectors. He described the 1 million strong Indian diaspora as a vital pillar of bilateral relations. Speaking on the occasion, Australian Prime Minister Anthony Albanese described the Indian community as a living bridge between the two countries. Union Home Minister Amit Shah stated that a secure border, a prosperous border region, and a vigilant society together can make the country secure. The Home Minister said this while addressing a conference of superintendents of police, that is SPs, from border districts in New Delhi today. Mr. Shah said, the government is creating a robust system to make the country completely infiltration-free. He noted that the Narendra Modi-led government has scientifically increased border infrastructure by 400%. Referring to the Vibrant Villages program, the Home Minister said that under the initiative, efforts are being made to prevent migration, create jobs, and ensure 100% implementation of government welfare schemes. Mr. Shah said, the government is fencing the over 1,600-kilometer-long India-Myanmar border at a cost of 31,000 crore rupees. He stressed the importance of ensuring that information on demographic changes caused by abnormal factors in border areas is communicated from the grassroots to the highest level at the earliest. The Home Minister stated that the government's objectives are to prevent proxy war, illegal infiltration, radicalization, narcotics trafficking, smuggling, drone-related threats, cybercrime, organized crime, and demographic changes, and to make border areas more livable. External Affairs Minister Dr. S. Jaishankar has arrived in Oman after concluding his visit to Kuwait. Upon arrival, the External Affairs Minister was received by Director General, Foreign Ministry of Oman, Sheikh Ahmed Al Maskari. Dr. Jaishankar is currently on an 11-day trip to Qatar, Bahrain, Kuwait, Oman, New York, and Brussels. The National Commission for Women, that is NCW, to reconstituted a high-level expert committee amid growing concerns over irregularities in the rapidly expanding assisted reproductive technology, that is ART, sector. The panel will undertake a comprehensive review of the regulatory framework and concerned laws governing IVF clinics, ART centers, and gamete banks, with a focus on protecting the reproductive rights, dignity, and safety of women. Former judge of the Delhi High Court, Justice Asha Menon, will chair the expert committee. And that is the end of this news bulletin.
2: Shivani, Hyderabad Kendram. Rebu prasaram kanuna maa karyakramala vivaralu. Udayam 6 gantala 10 nimishalaku bhavana karyakramamlo jeevana shaili Chittiyala Ravindar gari laghu prasangam vintaru. Bhakti Ranjani karyakramamlo 6 gantala 15 nimishalaku devi kirtanalu. 6:35 పొలం పనులు కార్యక్రమంలో రైతుల అదనపు ఆదాయానికి రాజశ్రీ కోళ్ల పెంపకం గురించి రాజేంద్రనగర్ శాస్త్రవేత్త డాక్టర్ దైదాకృష్ణ గారి వివరాలు. ఇక యాదాద్రి భువనగిరి జిల్లా సమాచార లేఖ అందిస్తారు. రేపు ఉదయం 7 గంటలకు శ్రీ బి రమేష్ గారు, 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో సుపథం సామాన్యుని విజయగాథ శీర్షికన మధుర క్షణాలను సుస్థిర జ్ఞాపకంగా మారుస్తున్న సెలబ్రిటీ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ నాహుషి కావూరి గారితో శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి గారి సంభాషణ వింటారు. అనంతరం ఇది మన చట్టం భూగర్భ జలవనరుల సంరక్షణ తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీ పి జ్యోతికుమార్ గారితో పరిచయం వింటారు. పరిచయం చేస్తున్నవారు శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఇక కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో రేపు ఉదయం 8:30 ఈమని శ్రీ పూర్ణిమ గారి వేణుగానం ప్రసారమవుతుంది. ఇక పగలు 11:03 దేవతలు ఎత్తిన పడగ నాటకం వింటారు. రచన డాక్టర్ పివి రమణ. యువవాణి తెలుగు కార్యక్రమం 12:10 ఎన్సీఈఆర్టి వారి ప్రాయోజిత కార్యక్రమం 12:40 వనిత లోకం కార్యక్రమంలో రేపు మధ్యాహ్నం 1:20 చాకలి ఐలమ్మ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీమతి

ధనంజయ్ గారితో పరిచయం వింటారు. ఇక హిందీ ప్రోగ్రాం బాల్ జగత్ కార్యక్రమం 2:30 రేపు మధ్యాహ్నం. డిస్కషన్ ఆన్ లేఖని కీ దునియా మే శ్రీ భీష్మ సహాని విత్ డాక్టర్ రక్షా మెహతా అండ్ డాక్టర్ పూర్ణిమ శర్మ. ఇక సాయంకాలం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో మైరావణ కథ శ్రీ పిన్నింటి దైవకుమార్ బృందం వారిచే చిందు యక్షగానం ప్రసారమవుతుంది. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో ప్రతి పంటలో గులాబీ రంగు పురుగు నివారణ గురించి కొన్ని వివరాలు. ఇల్లు వాకిలి కార్యక్రమంలో రేపు రాత్రి 7:15 తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం. అనంతరం వ్యవసాయ వ్యర్థాలతో సమీకృత దాణ తయారీ గురించి రాజేంద్రనగర్ పశు వైద్య కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ కె సుష్మా గారి ప్రసంగం వింటారు. ఇక వికసిత్ భారత్ కార్యక్రమం రేపు రాత్రి 7:45 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. అమరవాణి సంస్కృత కార్యక్రమం 8:03. ఇక 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్8, 9:15 స్పాట్ లైట్. కరెంట్ అఫైర్స్ రాత్రి 9:30, 10:00 లెజెండ్స్ ఆఫ్ డెక్కన్. ఇవి రేపటి రోజు మేము ప్రసారం చేయబోతున్న మా కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 11:13 దాటి 22 సెకండ్లు అయింది. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై మా ప్రభాత ప్రసారాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం. జై హింద్. శుభరాత్రి.